శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 20వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో దేవి స్తుతి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్.

వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

హారకేయూర స్వర్ణ మకుట సంశోభితమై శంఖచక్రమణిదీప్త విరాజితమై కోటి సూర్య ప్రభలు కొలువు తీరిన రూపమై వేల చంద్రుల సుధలు వెళ్లి విరిసిన దీపమై వెలుగులకే వెలుగై విజ్ఞానపుంజమై ప్రకాశించే ఆ శ్రీనివాసుని సుందర రూపం ఎంత చూసినా తనివి తీరదు. ఆ తిరుమలేశుని నిర్మల ధ్యానం ఎంత చేసినా మనసు నిండదు.

0: ఇంతవరకు మీరు భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో షేక్ హుసేన్ గారు అందించే సూక్తులు వింటారు.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా సృష్టికర్త ఏకేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ విశ్వాన్ని సృష్టించినవాడు అల్లా ఏకేశ్వరుడు. మానవునకు అవసరమైన మానవుని మనుగడకు భౌతిక అవసరాలు ఏర్పాటు చేసినాడు. ఎలాంటి విషయంలోనూ తక్కువ కాకుండా అన్ని రకాల భౌతిక అవసరాలు మానవుని కోసం సృష్టిలో లభ్యమవుతున్నాయి. ఈ విధంగా ఎక్కడైతే మానవుని భౌతిక ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడే మానవునికి ఆధ్యాత్మిక ఏర్పాట్లు కూడా అల్లా పూర్తి గావించాడు. ఎందుకంటే మానవునకు భౌతిక ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక ఏర్పాటు చేయకపోతే అతని జీవిత లక్ష్యం గమ్యం పూర్తి కాదు. కాబట్టే ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మానవుని ఉనికి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే మానవునకు సరైన రుజుమార్గం చూపుటకు గ్రంథాలు పంపడం జరిగింది. ఈ గ్రంథాలలో వేదాలు, ఇంజీల్, తౌరేత్, దివ్య ఖురాన్ లాంటి గ్రంథాలు మానవునకు రుజుమార్గం చూపుటకు పంపబడ్డాయి. ఈ విధంగా పంపిన గ్రంథాలలో చివరిగా పంపిన గ్రంథం దివ్య ఖురాన్. గ్రంథాలతో పాటు మహాప్రవక్తలను కూడా పంపడం జరిగింది. ప్రవక్తలు మొదట గ్రంథ విషయాలు చదివి వాటిని కంఠస్థం చేసుకుని దానిపై ఆచరించేవారు. తరువాత ప్రజలకు ఆ గ్రంథ విషయాలపై ఆచరించుటకు నొక్కి చెప్పేవారు. ఈ విధంగా ప్రపంచంలో మొదటి నుండి ప్రజలకు సత్యమార్గం రుజుమార్గం చూపుటకు ఇప్పటి వరకు దివ్య ఖురాన్ ప్రకారం దాదాపు 1,20,004 మంది ప్రజలు ప్రవక్తలు ఈ భూమిపైకి రావడం జరిగింది అని రుడి అవుతోంది. సమాజంలో ఎక్కడైతే ఎప్పుడైతే అశాంతి ప్రబలిపోతుందో మరి ప్రజలు వక్రమార్గం పడతారో అప్పుడు అక్కడ సృష్టికర్త అల్లా సత్పురుషులను ప్రవక్తలను పంపినాడు. సృష్టి జరిగిన తర్వాత మొదటగా మొదటి ప్రవక్త ఆదాం, హవ్వా పుట్టించినాడు. వీరు మొదటి మానవ జాతికి చెందిన మానవులు మరియు ప్రవక్తలు. ఈ విధంగా ప్రపంచంలో చివరగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను పంపడం జరిగింది. దివ్య ఖురాన్ ప్రకారం ఇతను చివరి ప్రవక్త, ఇక ప్రవక్తలు రారు అని తెలపడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరేబియా ప్రాంతంలోని మక్కా నగరంలో 570 సంవత్సరమున అబ్దుల్లా ఆమినాకు జన్మించినాడు. ఇతని జన్మకు పూర్వం ప్రపంచంలో చాలా చెడులు జరిగేవి. ప్రపంచం అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండేది. ప్రపంచంలో ప్రతి చోట మద్యపానం, జూదం, వడ్డీ, లంచగొనితనం, హత్యలు, మానభంగాలు, మోసం ఇలాంటి చెడులు ప్రబలి ఉండేవి. ప్రత్యేకించి అర ప్రాంతంలో చాలా చెడులు జరిగేవి. అక్కడి ప్రజలు చాలా కర్కశకులు, మొండివారు. చిన్న చిన్న విషయాలకు సంవత్సరాల పాటు పోట్లాడుకునేవారు. ఇక్కడ వర్గ పోరాటాలు జరిగేవి మరియు ఆడపిల్లలను సజీవంగా పూడ్చిపెట్టడం వారి ఆచారం. ఇలాంటి సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించినారు. ప్రవక్త గారు సమాజంలో ఉన్న చెడులను రూపుటకు ప్రయత్నం చేసినారు. దివ్య ఖురాన్ ప్రవక్తపై అవతరించిన తర్వాత ప్రవక్త దానిపై ఆచరించి ప్రజలకు దాని బోధనలను వినిపించేవారు మరియు ఈ బోధనలను తమ జీవితంలో

0: అమలు చేసేలా చేసేవారు. ప్రవక్త గారు దివ్య ఖురాన్ ప్రకారం సర్వ మానవులంతా ఒకే కుటుంబం, పరస్పరంగా అందరూ సోదరులే అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిపై ఇంకో వ్యక్తికి ఆధిపత్యం లేదు అని అన్నారు. అందరూ సమానులే అని, ధనపరంగా, జ్ఞానపరంగా, వంశపరంగా కూడా ఎవరు గొప్ప కాదు అని అన్నారు. మరి ఎవరు గొప్ప అని అంటే, ఎవరైతే దేవునికి భయపడి జీవితం గడుపుతారో, ఇతరులను కూడా తనతో సమానంగా చూస్తారో, మానవుల్లో గొప్ప అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాటినారు. ఇంకా అరబ్ ప్రాంతంలో ఉండే సంప్రదాయం ఆడపిల్లను పూడ్చిపెట్టడం, దానిని వారు రూపుమాపినారు. బాలురు బాలికలు అందరూ సమానమే, బాలురు బాలికలు భగవంతుని సృష్టి స్వరూపాలే కాబట్టి వారితో వివక్ష చూపరాదు అని అన్నారు. ఈ విధంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దివ్య ఖురాన్ బోధనలకు అనుగుణంగా అరబ్ ప్రాంతంలో ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని సృష్టించినారు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో షేక్ హుసేన్ గారు అందించిన సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ రోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: ఆల్ ఇజమ్స్ ఆర్ గాన్ ఓన్లీ టూరిజం ఈజ్ ది థింగ్ విచ్ లివ్ లాంగ్ ఫర్ దిస్ వన్ సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ వీ హ్యావ్ డెవలప్డ్ సో మెనీ యాక్టివిటీస్ ఫర్ ది పాస్ట్ 2.5 ఇయర్స్ ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వెరీ మచ్

0: vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
1: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైభవ్ నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ, ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ

0: కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ,
1: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సముద్ఘోషితవాన్ యత్ భారతం అంతారాష్ట్రీయ విధి నియమానాం సంవాత్ విధేహే బహుపక్షీయ సహాయ భావనాధారేణ సురక్షిత శాంతిపూర్ణ శాశ్వత రూపకస్య అంతరిక్ష మండలస్య పూర్ణం సుదృఢం చ సమర్థనం సంధారయతి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోక్తవాన్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శి సత్యనిష్ఠతయా సమగ్ర లోక కళ్యాణాయ వినియుక్తాని స్యుః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: ఇండియాస్ అప్రోచ్ ఇస్ రూటెడ్ ఇన్ వసుధైవ కుటుంబకం, దట్ ఇస్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. దిస్ స్పిరిట్ మస్ట్ నౌ ట్రావెల్ బియాండ్ ఎర్త్. వి సపోర్ట్ అ సేఫ్, సెక్యూర్, పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ స్పేస్ డొమైన్ యాంకర్డ్ ఇన్ ఇంటర్నేషనల్ లా, డైలాగ్ అండ్ మల్టీలేటరల్ కోఆపరేషన్. సైంటిఫిక్ డేటా మస్ట్ సర్వ్ ద కామన్ గుడ్ విత్ ఓపెన్నెస్ అండ్ ఇంటిగ్రిటీ. ఇండియా స్పేస్ జర్నీ రిఫ్లెక్ట్స్ దిస్ ఫిలాసఫీ.
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావనా అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనే బ్రాజిల్, చీన్, మిశ్ర, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఈరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య 11 ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార్, సహకార, సతత వికాసాయ చ నిర్మాణమితి. शिखर सम्मेलने रूस देशीयः राष्ट्रपतिः व्लादिमीर पुतिन इत्यसौ चीन देशीयः राष्ट्रपतिः शी जिनपिंग इत्यसौ दक्षिण अफ्रीकायाः राष्ट्रपतिः सिरिल रामाफोसा इत्यसौ मिश्र देशीयः राष्ट्रपतिः अब्देल फतह अल सीसी इंडोनेशियायाः राष्ट्रपतिः प्रब्रुवो

ప్రసార వివరాలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రబోధ గీతం వింటారు, అనంతరం వాణిజ్య ప్రకటనలు వింటారు. ఇక 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు. అనంతరం సినిమా పాటలు వినవచ్చు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆలంబన కథానిక వినిపిస్తారు టి గిరిజా గాయత్రి గారు. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:00 ప్రసార వివరాలు వింటారు. తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 సినిమా పాటలు వినవచ్చు.

రాత్రి 7:30 9:15 11:10 దుబాయ్ లో జరుగుతున్న ఐసీసీ మహిళా ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా సెమీఫైనల్ 2 శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆట ముగిసే వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఎనిమిది 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05, మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్య పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది.

0: రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు.

0: మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 38 సెకండ్లు.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రబోధ గీతం వింటాం, అనంతరం వాణిజ్య ప్రకటనలు వినవచ్చు, అనంతరం సినీ భక్తి గీతం వింటారు. ఇక 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు. అనంతరం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో కామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225333.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన

0: చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: రెమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రెమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం.
0: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
3: అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
2: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సినీ భక్తి గీతం.

0: శ్రీరామరాజ్యం సినిమాలోని సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. గత వారం మనం రెటీనా గురించి తెలుసుకున్నాం. ఈ రోజు రెటీనా సర్జరీ ఎలా ఉంటుంది, రెటీనా సర్జరీ అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు ఎప్పటిలాగే స్టూడియోలో ఉన్నారు ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రిలో అనుభవం పొందినటువంటి డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, ఇంకా రెటీనా కేటరాక్ట్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ నుగుల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
3: డాక్టర్ గారు, ఇప్పుడు రెటీనా గురించి చాలా విషయాలు గత వారం మీరు తెలియజేశారు.
4: అవును.
3: అసలు ఈ రెటీనా యొక్క ఆపరేషన్ అవసరం ఎందుకు పడుతుంది, అసలు దీన్ని ఏ స్టేజ్ లో మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, రెటీనా డిటాచ్ కాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి?
4: తప్పకుండా అండి. సో రెటీనా సర్జరీ అన్నది ఏంటంటే ఒక ఇంట్రాక్యులర్ సర్జరీ, అంటే కంటి లోపల మనం చేసే సర్జరీ అన్నమాట. సో రెటీనా సర్జరీ అన్నది కన్నుకు చేసే సర్జరీస్ లో నార్మల్ గా కంటికి చేసే సర్జరీస్ అన్నవి మైక్రో సర్జరీస్. మనం ఏదైనా మైక్రో సర్జరీ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది, జనరల్ సర్జరీస్ లాగా కాదనమాట ఇది మైక్రో సర్జరీ కాబట్టి. అండ్ అందులో కూడా రెటీనా సర్జరీ అనేది ఇంకా కాంప్లెక్స్ సర్జరీ అనమాట. సో ఆ కాంప్లెక్స్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది, దాన్ని మనం రెటీనా సర్జరీ అంటాం అనమాట. సో రెటీనా సర్జరీ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అంటే దానికి కొన్ని పర్టికులర్ ఇండికేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కంటి లోపల మనకు ఆ రెటీనా సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడే చేస్తాము. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేసి మనకు మోస్ట్ కామన్ గా ఏంటి అంటే, ఒకటి మనం ఇంతకు ముందు లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టుగా విట్రియస్ హెమరేజ్ ఒకటి, రెటినల్ డిటాచ్మెంట్ ఒకటి, ఇవి మెయిన్ ఇండికేషన్స్ అనమాట. సో రెటినల్ డిటాచ్మెంట్ ఎందుకు వస్తుందంటే మనం ప్రీవియస్ డిస్కషన్ లో చెప్పినట్టుగా ఒకటి హై మయోపియా వల్ల, అంటే మైనస్ పవర్ ఉండడం వల్ల రెటినాలో హోల్స్ పడి అది ఊడిపోతుంది రెటినా, దాన్ని రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అదొక ఇండికేషన్, అంటే ఆ రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ వచ్చింది అంటే దానికి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది, రెటినా సర్జరీ. అట్లానే ఇది కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే మనకు షుగర్ కానీ లేదంటే బాడీలో మనకు బీపీ ఉండి కానీ అది రెటినా మీద ఎఫెక్ట్ పడి రెటినా వెయిన్ అక్లూజన్ అవ్వడం కానీ లేకపోతే డయాబెటిక్ రెటినోపతి వచ్చి కంప్లీట్ గా అంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, మనం యూజువల్ గా ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే కొన్ని స్టేజెస్ కి మనకు అసలు ట్రీట్మెంట్ అవసరం ఉండదు డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్ లో. ఒకవేళ వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం పెరిగిన తర్వాత వచ్చిన వాళ్ళకి మనం లేజర్ ఇంజెక్షన్స్ తోని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. కొంతమంది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేసినా నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ కి వెళ్ళిపోతుంది, లేదా కొంతమందికి రావడమే అడ్వాన్స్ స్టేజ్ లో వస్తారనమాట లేట్ అయిపోయి, అట్లాంటి వాళ్ళకి రెటినా ఊడిపోతుంది, దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అట్లాంటి వాళ్ళకి కూడా మనం రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇది రెటినా పర్స్పెక్టివ్ లో, అంటే రెటినాలో ప్రాబ్లం ఉన్నప్పుడు రెటినా సర్జరీ చేస్తున్నాము. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పుడైనా గానీ కంటి లోపల క్యాట్రాక్ సర్జరీ, మనం మోస్ట్ కామన్ గా ఐలో చేసే సర్జరీ ఏంటంటే అందరికి చాలా మందికి తెలిసింది క్యాట్రాక్ సర్జరీ. సో క్యాట్రాక్ సర్జరీ కూడా కొన్నిసార్లు ఏదైనా

0: కాంప్లికేషన్ అయిందనుకోండి, నార్మల్గా అయిందంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ కొన్నిసార్లు రేర్గా కాంప్లికేషన్స్ కూడా అవుతుంటాయి. అది కాంప్లెక్సిటీని బట్టి, క్యాట్రాక్ట్ డెన్సిటీ కానీ, దానికి ఉన్న ఫైండింగ్స్ కానీ, దానివల్ల అప్పుడు ఏమవుతుందంటే మనం తీయాల్సిన శుక్లం ఏదైతే ఉందో అది కంటి లోపల పడిపోతుంది. మనం కన్ను స్ట్రక్చర్ చూసుకుంటే పైన ఉన్న పార్ట్ నల్లగుడ్డు, దాని కింద లెన్స్ ఉంటుంది, లెన్స్ కింద పెద్ద క్యావిటీ ఉంటుంది మనకు, దాన్నే విట్రియస్ క్యావిటీ అంటాం. అందులో విట్రియస్ జెల్ ఉంటుంది, దాని కింద రెటినా ఉంటుంది. సో మనకి ఈ లెన్స్ ఉన్నది పైన ఉన్న జస్ట్ ఒక 1/3 పోర్షన్ పైన ఉంటుంది అనమాట లెన్స్, కింద 2/3 ఇంకా లోపల ఉంటుంది మన కంటి భాగం అన్నది లెన్స్ తర్వాత. సో ఇక్కడ వరకు ఉంది జస్ట్ 30% పైన, 30% పైన ఉంటుంది మనకిది. సో ఎప్పుడైతే ఈ లెన్స్ తీసే పరిస్థితుల్లో మనం సర్జరీ చేసే సర్జరీ టైంలో ఒక్కోసారి కాంప్లికేషన్ అయిపోయి ఏమవుతుందంటే దాన్ని పీసీ రప్చర్ అంటాం, పోస్టీరియర్ క్యాప్సులర్ రప్చర్ అంటాము. అట్లాంటప్పుడు ఈ కంటి లోపల ఉన్న లెన్స్ శుక్లం ఏదైతే ఉందో అది లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ డ్రాప్ అంటాం మనం. న్యూక్లియస్ అనేది లోపలికి డ్రాప్ అయిపోయింది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో గానీ, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కంటి లోపల శుక్లం తీసి లెన్స్ పెట్టినాం అనుకోండి, ఆర్టిఫిషియల్ లెన్స్ ఐఓఎల్స్, ఒక్కోసారి ఏమవుతుందంటే కంటి లోపల పెట్టిన లెన్స్ అద్దం అన్నది కొన్నిసార్లు వీక్ సపోర్ట్ ఉండడం వల్ల అది సరిగ్గా ఉండదు అనమాట, అక్కడ అది కూడా లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ కంటి లోపల అది కూడా రెటినాల దగ్గరికి వెళ్లి విట్రియస్ క్యావిటీ లోపల పడిపోతుంది, దాన్ని ఐఓఎల్ డ్రాప్ అంటాం మనం. సో ఇట్లాంటివి గానీ, లేదంటే పోస్ట్ సర్జరీ గానీ, లేదా వివిధ కారణాల వల్ల మనం ఇంతకు ముందు విట్రియస్ హెమరేజ్ దాంట్లో చెప్పినట్టుగా విట్రియస్ హెమరేజ్ అయినప్పుడు, డెన్స్ విట్రియస్ హెమరేజ్ చాలా థిక్ గా ఉందనుకోండి, అది మందులు కూడా కరగదు కొన్నిసార్లు, అప్పుడు మనకు వాళ్ళకి సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సి వస్తుంది బ్లడ్ మొత్తం. సింపుల్ గా రెటినా సర్జరీ అంటాము, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ విట్రియో రెటినల్ సర్జరీ అనమాట. సో ఆ సర్జరీ చేసి మనం ఈ బ్లీడింగ్ గానీ క్లియర్ చేయడము, లేకపోతే రెటినా ఏదైతే ఉందో డిటాచ్ అయిందో దాన్ని సెట్ చేయడము, ఇవన్నీ చేస్తాం అనమాట.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. అయితే ఈ రెటినా సర్జరీ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి?
0: సో రెటినా సర్జరీ అనేది స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనం ఇందాక చెప్పినట్టుగా ఇవే కాకుండా కొన్నిసార్లు కంటి లోపల రెటినాలో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా, అంటే ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా, అట్లాంటప్పుడు కూడా మనం రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. అయితే రెటినా సర్జరీలో మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ మనము స్టెప్స్, కంటి లోపలికి వెళ్లిన తర్వాత పోర్ట్స్ ఉంటాయి అనమాట, 3-పోర్ట్ విట్రెక్టమీ అంటాం వాటిని. 3 పోర్ట్స్ అంటే ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేసేటప్పుడు ఎలా చేస్తారు, పోర్ట్స్ పెడతారు, అంటే చిన్న చిన్న హోల్స్ చేసి లోపలికి వెళ్తారు, పైప్స్ ఇన్సర్ట్ చేసి ఇన్స్ట్రుమెంట్ వాటి నుంచే పాస్ చేస్తారు. సేమ్ అలానే మనకు రెటినా సర్జరీ కూడా అలానే ఉంటుంది, కంటికి 3 పోర్ట్స్ చేస్తాము, ఆ పోర్ట్స్ నుంచి మన ఎక్విప్మెంట్ అన్ని పాస్ చేస్తాం లోపలికి విట్రియస్ క్యావిటీకి. అలా చేసి ఫస్ట్ ఆ విట్రెక్టమీ మొత్తం చేసేసి ఏదైతే విట్రియస్ ఉందో అది, ఒకవేళ బ్లీడింగ్ అక్కడ ఉంటే బ్లీడింగ్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత రెటినా దగ్గరికి వెళ్లి రెటినాలో కంప్లీట్ గా ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమైనా మెంబ్రెయిన్స్ గ్రో అయినాయా షుగర్ డయాబెటిక్ రెటినోపతి వల్ల, ఆ మెంబ్రెయిన్స్ క్లియర్ చేసి ఏమైనా హోల్స్ ఉన్నాయా చూసి రెటినాలో అవన్నీ చెక్ చేసి రెటినాని సెట్ చేస్తాం ఫస్ట్. రెటినాని సెట్ చేసి ప్రాబ్లం మళ్లీ పెరగకుండా ఉండడానికి రెటినాకి లేజర్ చేస్తాం అక్కడ, దాన్ని ఎండో లేజర్ అంటాం మనము. ఎండో లేజర్ అంటే కంటి లోపల రెటినాకి చేసే లేజర్ అనమాట, సర్జరీ టైంలోనే. అది హోల్స్ ఉంటే ఆ హోల్స్ చుట్టూ చేస్తాము. హోల్స్ ఏం లేదు, ఏదైనా షుగర్ వల్ల ఇట్లా అయింది ప్రాబ్లం అంటే దానికి ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాం, ఆ లేజర్ చేసేస్తాం అక్కడ. చేసిన తర్వాత కంటి లోపల రెటినా అతుక్కోవడానికి దానికి సపోర్ట్ కి టాంపోనైడ్ అంటే, మనం టాంపోనైడ్ ఎఫెక్ట్ రావడానికంటే దానికి సపోర్ట్ ఇవ్వడానికి రెటినాకి కంటి లోపల సిలికాన్ ఆయిల్ గాని గ్యాస్ గాని ఇంజెక్ట్ చేస్తాం మనం. ఇంజెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి ఆ పోర్ట్స్ అన్ని తీసేసి అవి ప్యాక్ చేసేస్తాం. ఇది సింపుల్ గా రెటినా సర్జరీ స్టెప్స్.
3: ఈ సర్జరీ తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్? ముఖ్యంగా మీరు ఏంటంటే అత్యంత చిన్నదైనటువంటి రెటినాను మీరు ఓపెన్ చేసి సెట్ చేసినారు, ఆపరేషన్ చేసినారు, సో వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆయన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది?
0: పోస్ట్ రెటినా సర్జరీ కేర్ ఎలా ఉంటుంది అంటే, మనం కంటి లోపల సిలికాన్ ఆయిల్ గానీ గ్యాస్ గానీ ఇంజెక్ట్ చేసి పెడుతున్నాం, ఎందుకంటే రెటినా అతుక్కోవడానికి. సో కాబట్టి పేషెంట్ ఒక 2 వీక్స్ వరకు కొంచెం ప్రోన్ పొజిషన్, అంటే ఇట్లా బోర్లా పడుకోవడం అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 2 వీక్స్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రెటినా అనేది మంచిగా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అనమాట మనకి. అదొకటి. రెండోది వచ్చేసి రెగ్యులర్ గా ఐ సర్జరీ

0: తర్వాత ఉన్నట్టుగానే హెడ్ బాత్ అవాయిడ్ చేయడం, అట్లీస్ట్ ఒక 3 వీక్స్ వరకు కంటి మీదకి ఏది సోపు షాంపు పోకుండా చూసుకోవడము, అండ్ రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్స్ లైక్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ గా వాడుకుంటూ ఉండాలి, అండ్ కొంచెం బరువులు ఏమి లిఫ్ట్ చేయకుండా బెండ్ అయి పని చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, అండ్ రెగ్యులర్ గా చెకప్స్ కూడా చేయించుకోవాలి.
1: మరి కంటిలో అత్యంత ప్రధానమైనటువంటి ఈ రెటీనా ఆపరేషన్ జరగకుండా చూసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా?
0: మీరు అడిగేది ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే రెటినా సర్జరీ అవసరం లేకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుని రెటినా సర్జరీ అవసరం లేకుండా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నది, కరెక్ట్? సో అలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎందుకు వస్తుందో తెలియాలి రెటినా ప్రాబ్లం. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా రెటినా ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలిస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది మనకు. సో ఫస్ట్ మనం రెటినా సర్జరీ అవసరం ఉన్న కండిషన్స్ ఏం చెప్పాము? ఫస్ట్ది రెగ్మాడోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాము. సో రెగ్మాడోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ ఎందుకు వస్తుంది? యూజువల్ గా కొన్నిసార్లు మైనస్ పవర్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది ఇది. మైనస్ పవర్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైనా వస్తుంది, బట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మైనస్ పవర్. మనం మైనస్ గ్లాస్ పెట్టుకునే వాళ్ళు అందుకనే రెగ్యులర్ గా ఐ చెకప్ చేయించుకోవాలి. ఎందుకు? రెగ్యులర్ గా ఐ చెకప్ చేయించుకుంటే రెటినా డిటాచ్మెంట్ కాకుండా మనం ఏమైనా ప్రివెంట్ చేయవచ్చా అంటే డెఫినెట్లీ చేయవచ్చు. ఎందుకంటే రెటినా డిటాచ్మెంట్ అన్నది ఓవర్ నైట్ ఇప్పటిదిప్పుడే కాదనమాట, కొన్నిసార్లు అవుతుంది బట్ రేర్ గా అవుతుంది అట్లా. బట్ అంతకు ముందే ఏమవుతుందంటే కంటి లోపల వీక్ ఏరియాస్ ఫామ్ అవుతాయి ఫస్ట్ రెటినాలో. రెటినాలో వీక్ ఏరియాస్ హోల్స్ ఫామ్ అవుతాయి, వాటిని లాటిస్ డిజనరేషన్ అంటాము, హార్ష్ టేర్స్ అంటాము, రెటినల్ హోల్స్ అంటాము, ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతా ఉంటాయి. ఇది ఒక చిన్న ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ లో ఇవన్నీ ఫామ్ అవుతా ఉంటాయి. ఈ స్టేజ్ లో ఓన్లీ హోల్స్ ఉన్నాయి, లాటిస్ డిజనరేషన్ ఉంది, హార్ష్ టేర్ ఉంది, బట్ రెటినల్ డిటాచ్మెంట్ కాలేదు. ఒకవేళ పేషెంట్ కి కొన్నిసార్లు సింప్టమ్స్ కనిపిస్తాయి, ఎలా అంటే ఫ్లోటర్స్ కనిపిస్తాయి, అంటే సంథింగ్ ఏదో మూవ్ అవుతున్నట్టు కనిపించడము, కొంచెం అన్యూజువల్ గా విజన్ ఉంటుంది, విజువల్ ఫీల్డ్ కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళు ఇమీడియట్ గా మన దగ్గరకు వస్తారు. వచ్చి మనం చెక్ చేసి చూసినప్పుడు ఈ హోల్స్ రెటినల్ లాటిస్ డిజనరేషన్స్ ఉన్నప్పుడు వాటికి లేజర్ చేస్తే సరిపోతుంది. లేజర్ అయినా జస్ట్ 5 మినిట్స్ అది ఓపీడీ ప్రొసీజర్ అంతే, సర్జరీ కాదు. ఆ 5 మినిట్స్ లేజర్ చేసేస్తే అది అక్కడికే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: దాని తర్వాత రెగ్యులర్ గా ఐ చెకప్ చేసుకుంటే సరిపోతుంది రెటినా చెకప్. బట్ ఎప్పుడైతే పేషెంట్ ఈ హోల్స్ దగ్గర ఈ స్టేజ్ లో రాడో అప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్స్ లోపలికి నీరు వెళ్ళిపోయి ఆ నీరు అన్నది ఆ విట్రియస్ జెల్లే నీరులాగా మారుతుంది అన్నమాట. అందులో ఆ విట్రియస్ జెల్లే నీళ్ళలాగా వెళ్ళి లోపలికి వెళ్ళి రెటినాని బయటికి తీసేస్తుంది, దాన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనం. ఆ రెటినా ఊడిపోతుంది కాబట్టి మనం మెయిన్ గా ఏంటంటే మయోపియా ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి, అట్లీస్ట్ 1 ఇయర్ కి ఒకసారి అయినా రెగ్యులర్ రెటినా చెకప్ చేయించుకోవాలి. డైలేటెడ్ రెటినా ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. రెగ్యులర్ గా మనం చేస్తుంటాం మన హాస్పిటల్లో. అది చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే డిటెక్ట్ చేసి అది రెటినా డిటాచ్మెంట్ దాకా వెళ్లకుండా దాని చిన్న లేజర్ ఉంటుంది, బరాదు లేజర్ అంటాం దాన్ని, ఆ హోల్స్ చుట్టూ ఆ లేజర్ చేసేస్తాం. దానివల్ల ఆ ఫ్లూయిడ్ లోపలికి ఎంట్రీ కాకుండా ఈ లేజర్ అడ్డుకుంటది, తద్వారా మనకు రెటినా డిటాచ్ కాదు. అది ఫస్ట్ ఇండికేషన్, ఫస్ట్ అది. రెండోది వచ్చేసి మనకు డయాబెటిక్ అన్నాం కదా, డయాబెటిక్ గానీ, అనీమిక్ రెటినోపతి గానీ, ల్యూకేమిక్ రెటినోపతి గానీ, వేటి వల్ల అయినా కంటి లోపల బ్లీడింగ్ అయ్యి రెటినా ఊడిపోతుంది. సో ఇందులో రూట్ కాజ్ మనం ట్రీట్ చేసుకుంటే ఇక్కడ దాకా రాదు. డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి ఈ స్టేజ్ దాకా వచ్చి రెటినాని ఊడగొట్టి మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే సింపుల్ గా రెటినా చెకప్ చేయించుకోండి, షుగర్ కంట్రోల్ పెట్టుకోండి అంతే. ఆ చిన్న స్టెప్ తోనే ఏమవుతుందంటే మనకు రెటినా నార్మల్ ఉంటుంది, విజన్ నార్మల్ ఉంటుంది, సర్జరీ అవసరం పడదు, అండ్ ఎట్ ద మోస్ట్ ఆఫ్ ది టైం మనకు షుగర్ కూడా మనం కంట్రోల్ లో తెచ్చుకుంటాము. ఎందుకంటే రెటినా చెకప్ చేసుకుని చాలా మంది మన పేషెంట్ చూస్తాం కదా, మీకు షుగర్ వల్ల కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయింది రెటినాల్ అని చెప్పగానే వాళ్ళు అలర్ట్ అయిపోయి షుగర్ అప్పటి నుంచి కంట్రోల్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎలా ఉంటారంటే చాలా మంది, కొంతమంది పేషెంట్స్ షుగర్ నాకు కంట్రోల్నే ఉంటుంది కదా అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మనం ఇట్లా మనం చెప్పినప్పుడు, కాషియస్ గా చెప్పినప్పుడు మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి, మీరు కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోవాలి షుగర్ గురించి అన్నప్పుడు అలా గుర్తుంటుంది. సో డాక్టర్ గారు నాకు చెప్పారు రెటినా మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారనమాట. స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ వల్ల ఏమవుతుందంటే

0: డైటరీ కంట్రోల్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, మెడిసిన్స్ కరెక్ట్ టైంకి తీసుకోవడం కానీ, స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కానీ, ఇవన్నీ తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది, డయాబెటిక్ రెటినోపతి రాదు. ఒకవేళ వచ్చినా ఎర్లీ స్టేజ్ లో ఉంటుంది కాబట్టి జస్ట్ మనం అబ్జర్వేషన్ పెట్టుకుని ఏదైనా అవసరం ఉంటే మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. అది లేజర్లు, ఇంజక్షన్లు, సర్జరీ చేయాల్సినంత స్టేజ్కి వెళ్ళిపోదు, అది చేసుకోవచ్చు. ఇది రెటినా రిలేటెడ్. దానికి మూడో ఇండికేషన్ ఏం చెప్పాము, కాటరాక్ట్. కాటరాక్ట్ కాంప్లికేషన్స్ అనేవి నార్మల్ గా రేర్ గా అవుతుంటాయి, బట్ రేర్ గా ఎప్పుడవుతాయి అంటే ఎప్పుడైతే కాటరాక్ట్ ముదిరిపోతుందో, కాటరాక్ట్ ముదిరిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ కావద్దు కాటరాక్ట్ సర్జరీలో, మళ్ళీ రెటినా సర్జరీ కూడా అవసరం పడొద్దు అంటే కొంచెం ముదిరేంత వరకు వెయిట్ చేయకుండా కొంచెం ఎర్లీగానే కాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే మనకు సిగ్నిఫికెంట్ గా డ్యామేజ్ అన్నది ఉండదు కంటికి, రిపీటెడ్ గా రెండో సర్జరీ అవసరం పడదు, అండ్ కన్నును కూడా మనం సేవ్ చేయవచ్చు తద్వారా.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా రెటినా ఏ విధంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఆపరేషన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ నూకల కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ప్రభాత లహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు గమనిక విన్నారు.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలకు మరి గమనిక, రేపు ఉదయం 7:30 ఫుడెన్సీ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తలతిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్లు చేతులు మూతివంకర్లు పోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780.

0: ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇరుముడి సినిమాలోని ఈ పాట.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 13వ తేదీ అనగా ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 7:30 గమనిక విన్నారు.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం

0: ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు మరుగమనిక, ఈ నెల 13వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్టాక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాలో ఉన్న ప్రేమ సినిమాలోని ఈ పాట.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన దిగ్విజయ్ దివస్ గా మనం జరుపుకుంటాం. 1993 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ప్రపంచ వేదికపై హిందూ మతానికి, భారతీయ సంస్కృతికి ఆయన సాధించిన అపూర్వ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును దిగ్విజయ్ దివస్ గా జరుపుకుంటాం.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: Administration proposes scrapping 60-day grace period for laid-off H-1B workers in U.S. National Testing Agency releases provisional answer keys for retest of English, Commerce and Sociology papers of UGC NET June 2026. And in cricket, India beat Bangladesh by 40 runs in first semi-final of Women's Asia Cup 2026 in Dubai. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 25 సెకండ్లు. మహిళావాణి ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో ఆలంబన కథానిక వింటారు.

మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని మధుసుధా కోటగిరి గారు పాడిన ఈ భక్తిగీతంతో ప్రారంభిస్తున్నాం.

0: పాట విన్నారు. మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఆలంబన శ్రీమతి టి గిరిజా గాయత్రి గారి కథానిక వింటారు.
1: ఏమిటి స్వాతి, నువ్వేమైనా రోబోవా? ఈ వెట్టి చాకరి చేసి చేసి పేషెంట్ అయిపోయి అడ్డం పడిపోతే నీకెవరు చేస్తారు? ఇంకా ఆవిడ ఎన్నాళ్ళుంటుందేమిటి? అయినా ఆవిడ కొడుకు కోడలు అందరూ ఉన్నారుగా, నీకే తలనొప్పేంటి? మూతిని మూడు వంకర్లు త్రిప్పుతూ స్వాతి మీద లేని ప్రేమను ఒలకబోస్తూ అన్నది ఆమె ప్రక్కింటావిడ. ఏమి చెప్పాలి, నా గురించి ఎవరు పట్టించుకుంటారు? మా ఆయన నా సలహా అడుగుతాడా? ఏమైనా ఆవిడ్ని మా ఇంటికి తెచ్చేటప్పుడు నాకేమైనా చెప్పాడా ఎన్నాళ్ళుంటుందో ఏం? ఆవిడ నిష్ఠూరంగా చెప్పింది స్వాతి. అంతలోనే ఆఫీస్ నుండి స్వాతి భర్త వినయ్ ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూడగానే మెల్లిగా జారుకుంది ఆ ప్రక్కింటావిడ. వినయ్ని చూడగానే ఈ వెట్టి చాకిరి చెయ్యలేక చచ్చిపోతున్నాను అంటూ గట్టిగా విసుక్కుంటూ వంటింట్లో గిన్నెలను విసురుగా సర్దుతూ అరిచింది. ఏమైందేమైంది? కంగారు పడుతూ స్వాతి దగ్గరకు వచ్చాడు వినయ్. ఇంకా ఏమి కావాలేమిటి? నేను మంచం పట్టేలాగున్నాను, నాకు ఉద్యోగం లేకపోతే ఏమిటి? నేను తీరగా తిని కూర్చుంటున్నానని అనుకుంటున్నారా? చూడండి, ఇద్దరు పిల్లలతో పని చేసుకోలేక చచ్చిపోతున్నాను. నడుం పట్టేస్తుంది, మెడనొప్పి పెడుతోంది, కోపం దుఃఖం కలగలసిన గొంతుతో విసురుగా అంది స్వాతి. స్వాతి, పని మనిషి చేసే పని నీకు నచ్చదు, పైగా పని మనిషి అన్ని పనులు చేస్తుంటే నాకు ఏమీ పనిలేక నేను పేషెంట్ అయిపోతాను అన్నావు, పని మనిషి వద్దన్నావు. నేనేమో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6-7 గంటలవుతుంది, నీకు నేనెలా సాయపడగలను అనునేంగా అడిగాడు వినయ్. ప్రక్క గదిలో పడుకుని ఈ మాటలన్నింటినీ వింటున్న వినయ్ అక్క సునీతకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెక్కి వెక్కి ఏడవాలన్నంత దుఃఖం పొంగుకు వచ్చింది. తన తమ్ముడు విని నొచ్చుకుంటాడు ఏమోనని నిశ్శబ్దంగా కళ్లను గట్టిగా మూసుకుంది. అయినా కన్నీళ్లు ధారలుగా కారిపోతూనే ఉన్నాయి. తన నిస్సహాయతకు నీరసానికి చింతిస్తూ, దేవుడా నేనేం పాపం చేశానని నాకీ శిక్ష అంటూ మనసులోనే రోదించింది. కష్టాలు ఒంటరిగా రావు, గుంపులుగా వస్తాయి అంటారు. సునీత జీవితంలో సరిగ్గా అదే జరుగుతుంది. ఒకవైపు భర్త రమేష్ వ్యసనాలకు బానిసై ఇల్లును పట్టించుకోకుండా, ఆమె ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోకుండా బాధ్యతలను ధర్మాన్ని విస్మరించి తిరుగుతున్నాడు. తన స్వార్థపు సుఖాలకు బానిసై ఇల్లును కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు ఆమెకు అనారోగ్యం కారణంగా గర్భసంచిని తొలగించవలసి వచ్చింది. సునీత రమేష్లకు ఒక కొడుకు, అతనికి పెళ్లైంది, ఇద్దరు పిల్లలు. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే భార్య పిల్లలతో జీవిస్తూ ఉన్నాడు. సునీతకు ఆపరేషన్ అయిన నెల రోజులు కొడుకు వద్దే ఉంది. కాని కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో ఇంకనూ సునీత కోలుకోకపోవడంతో సునీత తమ్ముడు వినయ్, అక్క నా దగ్గర ఒక నెల రోజులు ఉండు అంటూ తన ఇంటికి తీసుకుని వచ్చాడు. సునీత వాళ్లు కూడా ఉండే ఊరిలోనే తన తమ్ముడు కూడా ఉంటాడు కాబట్టి సునీత ఒప్పుకుని వచ్చింది. 10 రోజులైందో లేదో సునీత మరదలు స్వాతి చిరాకు పడటం తను గమనిస్తూ ఉంది. ఇలాంటి తన అనారోగ్య పరిస్థితిలో కూడా తన భర్త తనను చూసుకునేంత అదృష్టం తనకు లేక తమ్ముడింటికి రావలసి వచ్చింది. తమ్ముడు వినయ్కు అక్క అంటే ప్రాణమే, కాని అతని భార్య స్వాతికి మాత్రం సునీత తన ఇంట్లో ఉండటం అస్సలు నచ్చలేదు. ప్రారంభంలో సనగుడుగా మొదలైన అసహనం రోజులు గడిచే కొద్దీ ప్రత్యక్ష విసుగుగా మారింది. సునీతకు ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఏర్పడింది. తాను ఉద్యోగస్తురాలు, ఆర్థికంగా వారి మీద ఆధారపడటం లేదు, కాని మానసికంగా శారీరకంగా కొంత బలహీనపడిపోయింది. అందుకే ఒంటరిగా తన ఇంట్లో ఉండలేక నలుగురితో ఉండాలనే ఉద్దేశంతో తన తమ్ముడి ఇంటికి వచ్చింది. తన మెడికల్ లీవ్ అవగానే

మరో 15 రోజుల్లో తాను ఇంకా కోలుకుంటుంది కాబట్టి అప్పుడు తన ఇంటికి వెళ్లిపోతాను అనుకుంది. ఉద్యోగంలో చేరవచ్చు అనుకుంది. ఇప్పుడు మరదలు స్వాతి కూడా తనకు వారు చేసుకునే వంటలోనే కొంత భాగం ఎక్కువ వండుతున్నది. అంతే, ప్రత్యేకంగా చేయవలసింది అంటూ ఏమీ లేదు. తాను కూడా వారి రుణం ఉంచుకునే ఆలోచనలో లేదు. ఏ రూపంలో అయినా వారి రుణం తీర్చుకోవాలి అనుకుంది. ఇప్పుడు మరదల మీద పౌరుషంతో తన ఇంటికి వెళ్లిపోదామంటే తనను అక్కడ పట్టించుకునే వారే లేరు. తాను ఒంటరిగా కృంగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే మరదలి ప్రవర్తనకు లోపలే బాధపడుతూ తాను ఇంటికి వెళ్లిపోయినను తన తమ్ముడు బాధపడతాడు అని ఊరుకుంది. అంతలో ఒకరోజు తన చిన్ననాటి స్నేహితురాలు పలకరించడానికి వచ్చింది సునీతను. బక్క చిక్కిపోయిన సునీతను చూసి ఆమె స్నేహితురాలు చాలా బాధపడింది. ఎంత ధైర్యంగా ఉండేది సునీత! చదువుల్లో, ఆటల్లో ఫస్ట్ ఉండేది చిన్నప్పటి నుండి. అలాగే తన స్నేహితురాలలో తానే మొట్టమొదటగా తన టాలెంట్తో ఉద్యోగం సంపాదించుకుంది. అన్నింటా చక్కని క్రమశిక్షణతో తన ప్రతిభను చాటేది. అందరికీ ఎన్నో విషయాల్లో ధైర్యాన్ని బోధించేది. అలాంటిది ఇప్పుడిలా మానసికంగా, శారీరకంగా కృంగిపోయి ఉండడం చాలా బాధను కలిగించింది ఆ స్నేహితురాలికి. అందుకే ఎందుకిలా అయిపోయావు అంటూ అనునయంగా అడిగింది. అంతే, సునీత హృదయం బ్రద్దలయ్యింది. స్నేహితురాల ముందు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ స్నేహితురాలు కూడా సునీత కొంచెంసేపు ఏడిస్తే తేటపడుతుంది అని ఓదార్చకుండా అలాగే ఊరుకుంది. కొంతసేపటికి సునీత తేరుకుని తాను ఎంతో మానసిక బాధకు గురి అయ్యే సందర్భానికి కారణాలను తన స్నేహితురాలు ముందు ఉంచింది. తాను ఎన్నో కలలతో తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయాన్ని తెలిపింది. కాని తన భర్తకు తాను కనీసం ఒక మనిషిని అన్న భావన కూడా ఉండకపోవడం, ఇప్పటికైనా కలగకపోవడం తన దురదృష్టకరం అంటూ వాపోయింది. మరి అతనికి అలాంటి భావన ఉండడానికి కారణం ఏమై ఉంటుందో నీకు నీ 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో అర్థమై ఉంటుంది కదా. నీవు ఒక మనిషిని స్టడీ చేయగలిగేంత ప్రజ్ఞను కలిగి ఉన్నావు. నీకతని గుణం ఏమిటో తెలిసి ఉంటుంది కదా. మరి కారణం ఏమై ఉంటుంది? అడిగింది స్నేహితురాలు. అవునతను ఇతర ఆకర్షణల వలయంలో పడి తన స్వార్థపు కోరికలకు బానిస అయిపోయి జీవితంలో ఏదో ఆనందాన్ని పొందుతున్నాను అనే భ్రాంతిలో భార్య, పిల్లలను, బాధ్యతలను విస్మరిస్తున్నాడు. అయినను నేను ఇంకా కారణం ఏమై ఉంటుంది అని తెలుసుకోవడానికి అతనితో పరస్పర సంభాషణ ద్వారా అపార్థాలను తొలగించుకుని అన్యోన్యంగా ఉండడానికి బాటలు వేసేదాన్ని. కాని అతను ఇతరుల ముందు నాతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు, నన్ను ఎంతో గౌరవిస్తున్నట్లు వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు. కాని ఎవరూ లేనప్పుడు ఇంట్లో చికాకులు, విమర్శలు, ఇల్లు ఒక నరకంలా చేస్తాడు. బయట సమాజంలో తన ఈ ప్రవర్తనకు తన భార్యే కారణం అంటూ నిందారోపణ చేస్తూ ఉన్నాడు. అయినా నేను నా 30 సంవత్సరాల నుండి ఆయనతో సర్దుకుపోతూనే ఉన్నాను, చెప్పడం ఆపింది సునీత. అయితే మరి ఇప్పుడేమైంది? ఆప్యాయంగా అడిగింది ఆమె స్నేహితురాలు. భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు భర్త కేవలం ఒక సహాయకుడుగానో కాకుండా ఆమెకు మానసికంగా, శారీరకంగా కొండంత అండగా నిలవాలి కదా. భార్య అనారోగ్య పరిస్థితులలో నేను ఉన్నాను, నీకేం కాదు అన్న ఒక్క మాట ఆమెకు సగం కోలుకునే శక్తిని ఇస్తుంది. మానసిక అభయం, ధైర్యం చెప్పడంతో పాటు చిరాకు పడకుండా ప్రశాంతంగా మాట్లాడాలి కదా. భార్య అనారోగ్యం వలన ఆమెలో నీరసం, భయం లేదా నిరాశ కలగవచ్చు. మరి ఆమె బాధను లేదా చెప్పే మాటలను ఓపిక వినాలి కదా. పిల్లల బాధ్యతలను, ఇంటి బాధ్యతలను వంటివి చూసుకోవడం తానే స్వయంగా చేయడం లేదా వేరొకరి సాయం తీసుకుని ఆమెపై భారం పడకుండా చూసుకుంటే ఆ భార్యకి ఎంతో సంతృప్తి కలుగుతుంది, చెబుతూ ఉంది సునీత. ఆమెను ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆమెకు పూర్తిగా విశ్రాంతి తీసుకునే వాతావరణాన్ని కల్పిస్తూ సహాయకారిగా ఉండాలి. మరి దంపతులంటే ఒకరికొకరు తోడు, నీడ, బాధ్యత. ఈ విధంగా డాక్టర్ ఇచ్చిన సలహాలు, సూచనలను పాటిస్తూ సరైన సమయానికి మందులు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి అంటూ సునీత తన
అభిప్రాయాన్ని తన స్నేహితురాలతో పంచుకుంటాడు.

కుంటూ ఉంది. ఆ స్నేహితురాలు వింటూ ఉంది. ఈ విధంగా అనారోగ్యానికి తగినట్లుగా తేలికగా అరిగే శక్తినిచ్చే పోషకాహారాన్ని అందించాలి. హాస్పిటల్ చెకప్లకు స్వయంగా తోడుగా వెళ్లటం, డాక్టర్తో మాట్లాడి పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న పనుల సందర్భంలో ఆమె అడగక ముందే ముందుకొచ్చి సహాయం చేయాలి కదా. ఆమెలో అనారోగ్యం వలన కొన్నిసార్లు మూడు మార్పులు లేదా విసుగురావడం సహజం. అటువంటి సమయంలో అర్థం చేసుకుని సర్దుకుపోయే భర్త లభించడం ఆ భార్య చేసుకున్న గొప్ప అదృష్టం. భర్త అయినా భార్య అయినా ఒకరికొకరు ఇలా ఉంటే ఆ ఇల్లు, వారి జీవితం నందనవనం అవుతుంది. తన హృదయంలోని బాధను సునీత తెలియజెప్తూ ఆగింది. సరే, ఒక మనిషి తన మనసులోని బాధను పంచుకోవడం వలన ఆ మనసు కొంచెం తేటపడుతుంది అనుకుంటూ సునీత చెప్పే విషయాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది ఆమె స్నేహితురాలు. ఇలా అంది మళ్ళీ, అవును సునీత, నువ్వు నీ భర్త నుండి అలాంటి ప్రేమను ఆశించడంలో ఎంతమాత్రం తప్పులేదు. ఎందుకంటే నీ లోకంలో అతనే నీకు సర్వస్వంగా భావించడం వలన అతని నుండి నీవు అలాంటి ఆదరణ ఆశిస్తావు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటాం అని పెళ్లిపీటల మీద ప్రమాణం చేసే బంధమే దాంపత్యం. భార్య తన ఇంటి కోసం ఆమె సర్వస్వాన్ని ధారపోసి త్యాగమయిగా వ్యవహరించి ఇంటికి దీపం ఇల్లాలుగా వ్యవహరిస్తుంది కాబట్టి. మరి భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమను ఆప్యాయతను పంచాలి. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు తను సంతోషాన్ని పంచుకుంటాడు కాబట్టి. అలా చెయ్యటం అతని నిజాయితీకి, ధర్మ నిబద్ధతకు, ప్రేమకు నిదర్శనం అంది ఆమె స్నేహితురాలు కూడా. కాని నా భర్త నన్ను అలా చూసుకోవడం లేదని, ఒక భార్యగా నన్నీ భావన కృంగదీస్తూ ఉంది. నేను నా భర్తను ఎంతో ప్రేమించాను. ఆయనకు నా జీవితాన్ని, జీతాన్ని ధారపోసాను. ఆయన వ్యసనాలకు లోబడి నన్ను పట్టించుకోవడం లేదు. నా భర్త నాకు తోడుగా ఉంటే నేను ఇతరులపై ఆధారపడి ఉండవలసి వచ్చేది కాదు కదా. వారిని ఇలా బాధ పెట్టవలసిన సందర్భము ఉండేది కాదు. ఆగింది సునీత. మళ్లీ అంది, కాని నేను నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు, అనుచితంగా ప్రవర్తించను లేదు. అందరికీ నాకు చేతనైనంత సహాయం చేయాలనే తలంపు కలిగిన దాన్ని చేశాను కూడా. ఇప్పుడు నా కారణంగా నా మరదలు బాధపడుతూ ఉంది. కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతూ ఉండగా బాధపడుతూ చెప్పింది సునీత. అప్పుడు అంది సునీత స్నేహితురాలు, సునీత, మనం మనిషిగా కొంత మానవత్వాన్ని కలిగి ఉండాలి. మనం సమాజంలో ఒకరిపై ఒకరం ఆధారపడి జీవిస్తున్నాం. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చేసే చిన్న సహాయం లేదా చెప్పే ఓదార్పు మాట కూడా వారి జీవితాన్ని నిలబెట్టే గొప్ప సంజీవనిలా పనిచేస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వడం మరియు సేవ చేయడం అనేది మన సనాతన సంస్కృతిలో మానవత్వంలో అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. అనారోగ్యం, ఆర్థిక లోటు ఉన్నప్పుడు మనుషులు శారీరకంగానే కాక మానసికంగా తీవ్రంగా కృంగిపోతారు. నేను ఉన్నాను అనే ఒక్క మాట వారిలో కొండంత ఆశను, జీవించాలనే కోరికను పెంచుతుంది. చాలా సందర్భాలలో మందుల కంటే మనం ఇచ్చే మానసిక ధైర్యమే సగం రోగాన్ని లేదా బాధను నయం చేస్తుంది. సేవ చేయడం అంటే కేవలం డబ్బును ఇవ్వడం మాత్రమే కాదు, తమ సమయాన్ని, శ్రమను వెచ్చించి సహాయం చేయడం మానవత్వానికి పరాకాష్ట. అలా చెబుతూ ఉంది సునీత స్నేహితురాలు. తోటి మనిషి బాధను తన బాధగా అనుభవించడమే అంటే సహానుభూతి. అదే నిజమైన మనుషుల లక్షణం. ఈరోజు మనం ఇచ్చే ధైర్యం, చేసే సేవ సమాజంలో నమ్మకాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. సునీత విషయాన్ని వింటూ ఉంది. కష్టకాలంలో ఆదుకున్న వారే నిజమైన బంధువులు అంటారు. అలాంటి సేవ వలన సమాజంలో ఆప్యాయతలు పెరుగుతాయి. వారి బాధను కొంచెమైనా తగ్గించగలగడం వలన మన మనస్సుకు లభించే ప్రశాంతత, తృప్తి వేటితోనూ కొలవలేనిది. సునీత, ఇలాంటి దృక్పథం కలవారు మనకు లభించకపోవచ్చు. ఇతరులు సాయం చేస్తూ ఉంటే కూడా కొంతమంది వారిని అలా సాయం చేయనీయకుండా అడ్డుపడుతూ ఉండవచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు, వారికి ఇతరుల పట్ల సానుభూతి, సహాయం చేసే ఆలోచన ఉండకపోవచ్చు. స్వార్థ చింతనతో తమ సుఖాలను ఆశించి వారు అలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అలాంటి
క్లిష్టమైన మరియు బాధాకరమైన పరిస్థితి ఏ మహిళనైనా మానసికంగా కృంగదీస్తుంది. ఆమెకు అది చాలా

0: పెద్ద సవాలుగా ఉంటుంది. ఇలాంటి సందర్భాన్ని కూడా సవాలుగా తీసుకోవడమే ఆమె గొప్పతనం. అనారోగ్యంతో ఉన్న సమయంలో తోడు నిలవాల్సిన భర్తే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ నిందలు వేస్తూ ఉన్నప్పుడు ఆమె తలవంచకుండా ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆమె తనను తాను నిలబెట్టుకోవాలి, చెబుతూ ఉంది ఆమె స్నేహితురాలు. చూడు, సహానుభూతియే సర్వశ్రేష్టం. అంటే ఇతరుల బాధను, భావాలను తనదిగా భావించే గుణమే సహానుభూతి. మరొకరి భావాలను గుర్తించి వారి పట్ల దయ మరియు అవగాహన కలిగి ఉండటమే మానవీయ విలువల్లో అత్యున్నతమైనదని, శ్రేష్టమైనదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆత్మౌపమ్యేన సర్వత్ర భగవద్గీతలో కూడా చెప్పబడింది. అంటే ఒకరికొకరు ఆలంబనగా ఉండాలి. సునీత స్నేహితురాలు కొంచెంసేపు ఆగింది. అప్పుడు సునీత బేలగా అడిగింది, ఎలా అంటూ. అప్పుడు సునీత స్నేహితురాలు ఇలా అంది, ఇది నీకు తెలియంది కాదు సునీత, కాని నీవున్న స్థితిలో నీ ఆలోచన పరిధి దాన్ని విస్మరిస్తుంది. అయినా నీకు నేను గుర్తు చేస్తాను, చిరునవ్వుతో అనునయంగా అంది సునీత స్నేహితురాలు. చెప్పవే అంటూ అభ్యర్థించింది సునీత తన స్నేహితురాల్ని. విను అంటూ నెమ్మదిగా సునీతలో ఆత్మస్థైర్యం నింపడానికి ఉపక్రమించింది ఆమె స్నేహితురాలు. మొట్టమొదట తప్పు నీది కాదు అని గట్టిగా నమ్మడంతో ఆత్మన్యూనతకు లోను కాకు. నీ భర్త కాని ఇతరుల ప్రవర్తనకు, వారు వేసే నిందలకు కారణం నీ అనారోగ్యం కాదు, అది వారి స్వీయ స్వార్థం, క్యారెక్టర్ లోపం. కాబట్టి నిన్ను నీవు నిందించుకోవడం పూర్తిగా మానాలి. నీ భర్త కాని ఇతరులు కాని తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి సుఖాలకు బానిస అయి చెప్పే అబద్ధాలు లేదా మోపే నిందలు నిన్ను నిర్వచించవు. నిజం ఏమిటో నీ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి ఆరోపణలకు కాకుండా ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆయన ప్రవర్తన, ఇతరుల ప్రవర్తన గురించి పదే పదే ఆలోచించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకోవద్దు. నేను త్వరగా కోలుకోవాలి, నా పనులు నేను చేసుకోగలిగే శక్తి తెచ్చుకోవాలి అనే పట్టుదలతో సరైన ఆహారం, మందులు మరియు విశ్రాంతిపై మాత్రమే దృష్టిని పెట్టు. నమ్మకమైన వారితోడును, కన్నవారితోడును, తోబుట్టువులతోడును, నమ్మకమైన స్నేహితుల సహాయాన్ని తీసుకో. భావాలను లోపలే దాచుకోకుండా నిన్ను నీవు ప్రేమించు. అట్లాగే నిన్ను నిజంగా ప్రేమించే వారికి చెప్పుకోవడం వలన మనస్సు తేలిక పడుతుంది. భావోద్వేగానికి దూరంగా ఉంటూ మనల్ని పట్టించుకోని వారి పట్ల అపేక్షను వదులుకోవాలి. ప్రతి అనవసర ఆరోపణకు స్పందించి శక్తులన్నింటినీ వ్యర్థం చేసుకోవద్దు. నిందలు వేసినప్పుడు మౌనంగా లేదా శాంతంగా తప్పుకోవడమే మానసిక ప్రశాంతతను అందిస్తుంది. నీ భవిష్యత్తు కోసం ఆత్మనిర్భరతను పెంచుకో. ఆధ్యాత్మికతతో అంతర్లీన శక్తిని మేలుకొలుపు. నీ ఆరోగ్యం, నీ ఆత్మగౌరవం, ఈ రెండే నీ ప్రాధాన్యతలు. ఒకరి బాధ్యత రాహిత్యానికి నిన్ను నీవు శిక్షించుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకుని నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నీ ఈ పరిస్థితికి నువ్విచ్చే సరైన సమాధానం. సునీత చేయిని తన చేతితో పట్టుకుని ధైర్యం ఇస్తున్నట్లు సున్నితంగా నొక్కి చిరునవ్వుతో ముగించింది ఆమె స్నేహితురాలు. ఆ మాటలు విన్న సునీత కొంచెంసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసం పొందినట్లుగా సునీత తన స్నేహితురాలతో ఇలా అంది, నేను శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా బలహీనపడి ఆత్మన్యూనతతో కృంగిపోతున్న సమయంలో నీవు నా ప్రక్కన నిలబడ్డావు. నువ్వు చెప్పిన ధైర్యపు మాటలు నాలో కొత్త ఆశను నింపాయి. చీకటిలో ఉన్న నాకు వెలుగుదారిని చూపించావు. నీవు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపావు. నిజమైన స్నేహ బంధానికి అర్థం నువ్వే. నీవు నాకు ఆలంబనగా నిలిచావు. నన్ను మళ్లీ నాలాగా మార్చినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆత్మీయంగా స్నేహితురాలి చేయి ఆసరాతో ముఖంలో తేజం, ప్రసన్నత ఉట్టిపడేటట్లుగా లేచి నిలబడింది సునీత. ఆమె హృదయం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.
1: మీరింతవరకు ఆలంబన శ్రీమతి టి గిరిజా గాయత్రి గారి కథానిక విన్నారు. మన శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో విటమిన్ సి ఒకటి. మహిళల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే విటమిన్ సిని మన శరీరం నిల్వ ఉంచుకోలేదు. కాబట్టి మన రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి. నిమ్మ, బత్తాయి, ఉసిరి, క్యాప్సికం, జామ, స్ట్రాబెర్రీ, కివి, టొమాటాలతో పాటు తాజా ఆకుకూరల్లోనూ ఈ పోషకం సులభంగా లభిస్తుంది. విటమిన్

సి తీసుకోవడం వలన సాధారణంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాదు, మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ను శరీరం పూర్తిగా గ్రహించేలా ఇది సహకరిస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని త్వరగా దరిచేరనివ్వదు. హార్మోన్ల మార్పుల వలన కలిగే అలసటను తగ్గించి మానసిక ఒత్తిడిని అదుపు చేయడంలో తోడ్పడుతుంది. అలాగే తగిన శక్తిని అందించి మనల్ని ఉత్సాహంగానూ ఉంచుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో విటమిన్ సి ఉండే విధంగా చూసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలితగా ఏం వినండి.

నుంచి ఊరింత కొసరి కొసరి అందించే వయసు హోయలు కేరింత, వయసు హోయలు కేరింత కురిసే.

కురిసే కురియ.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికిస్తున్నాను స్వాగతం. మరి మన ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066

మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరుతో నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వినిపించడానికి రెడీగా ఉన్నా. మరి మన ఈ కార్యక్రమానికి ఏ శ్రోత ఇక్కడ నుండి వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టారో చూసేద్దాం.

కార్యక్రమంలో ముందుగా ఆర్మోన్ నుండి నర్తనశాల సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే అండి, మీకోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట అల్లరి పిల్ల సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నందిపేట్ డొంకేశ్వర్ గ్రామం నుండి కిషన్, గంగాధర్, జగన్, సాయిలు, రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, నూత్పల్లి గ్రామం నుండి సన్నీ మరియు మాయా, వారి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334. దరమాండ్ షాప్.
6: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
5: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్,
6: ఏకైక కంపెనీ షోరూమ్
5: దరమాండ్ షాప్,
6: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
9: అబ్బా, పంటి నొప్పి.
7: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
6: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
7: కలిలవాడి, నిజామాబాద్.
6: సెల్ 9912317190.
10: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
11: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. ఈ కార్యక్రమానికి మీరు మాకు వాట్సాప్ చేయవలసిన మా నంబర్ 8462245066.

కార్యక్రమంలో తర్వాతి పాట. కార్యక్రమంలో తర్వాతి పాట నిజామాబాద్ ఎఫ్ఎం కి గుడ్ మార్నింగ్ అంటూ కడప జిల్లా నుండి దస్తగిరి, సంధ్య, ప్రేమ మరియు వారి కుటుంబ సభ్యులు గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. వీరికి నచ్చిన పాట భారతీయుడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినేద్దాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ సీను నాయక్,
6: అడ్వాన్స్ టెక్నాలజీతో,
5: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
7: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
9: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
10: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
11: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
12: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ FM హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట

పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కుచల శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట యమలీల సినిమాలోనిది. కోరిన శ్రోతలు, నవీపేట్ బినోలా నుండి సౌమ్య, స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా గురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
4: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
7: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.
3: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట నాని సినిమాలోని పాటను వినిపించండి అంటూ సాయికృష్ణ, రవళి, గిరిజ, సాయినాథ్ మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట నిన్నే పెళ్లాడతా సినిమాలోనిది. కోరిన శ్రోతలు నిర్మల్ నుండి సతీష్ శృతి, అలాగే ఇదే పాటను కోరుకున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, ఆర్యన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలోనిది. కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుండి రాజు ఉమా, వంశీ, స్వరూప. అలాగే ఇదే పాటను కోరుతున్న శ్రోతలు రాఖీ, శ్వేత, నందిపేట నుండి. వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 13వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాస్టిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్లక్స్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 8 గంటలకు గమనిక విన్నారు.

హృదయరాగాలు కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఫిదా సినిమాలోనిది. కోరిన శ్రోతలు పులాంగ్ నిజామాబాద్ నుండి మొహమ్మద్ వహీద్ రుమానీ, నోమాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇదే

చివరగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాటను విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద అందించిన సందేశం భారతీయ నాగరికత, విశిష్ట సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 59,000 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. దీనికోసం రాష్ట ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, సాంకేతిక ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యవసాయ విద్య, పరిశోధనను అభివృద్ది చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. ఈ నెల 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 04023240852 నంబర్ కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి.

ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని 0402324 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట ఇరుముడి చిత్రం కోసం పాటను కోరుతున్న శ్రోతలు వెంకటేష్ నందిపేట నుండి, అలాగే బుధన్ పొచంపల్లి గాంధీనగర్ నుండి, యలగంద్ర పద్మశాలి సిద్ధులు, శారద పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ, మేడ్చల్లిల, కీసర మండలం నుండి రామలింగేశ్వర కాలనీ నుండి మానసా మాధురి, మహాలక్ష్మి మాధవి, అలాగే బొబ్బరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగే శాస్త్రి సాహిత్యానికి అనిరుద్ రవిచందర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి, లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్, అబేద, ఆయేషా, బుధాన్ పోషంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుండి, బావన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాగమణి.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 10:17:44. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలను ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నందిపేట నుండి వెన్నెల నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతా నగర్, హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవీణ, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి, సంతోష, కృష్ణ, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట. పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి కొట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9-99-8-5102 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అమరన్ చిత్రం కోసం రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వంశీ, ఉమారాణి, రాజు, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుండి కోరుతున్నారు. నార్కట్పల్లి మండలం నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది.
1: ఉదయతార
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఊరి పేరు భైరవకొండ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమావి నిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490-463-863.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:40:12. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మధుప్రియ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి అరుణ, రాజేందర్, నిహారిక, లక్ష్మి, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి పవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్ జాబ, భూమేశ్వర్, సురేందర్, రవిదాస్, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అంశిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:49:46. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటలను పంపించడానికి 04023240852 నంబర్కి మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు షేక్ అబ్దుల్లాలీ నెగార్, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆదని మండలం నుండి రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట సీతారామం చిత్రం కోసం SP చరణ్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి విష్ణు చంద్రశేఖర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు సాయి కృష్ణ, రవలి, నాగ నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్, ములుకులపల్లె నుండి కోరుతున్నారు. అలాగే రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, లావణ్య, దుర్గ, పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, చింటూ, చిట్టి, ఉమాదేవి, రత్న, గజ్వేల్ నుండి శర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 18వ శిఖర అగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యుఏఈలతో పాటు 11 అభివృద్ది చెందుతున్న దేశాలు వేగంగా ఎదుగుతున్న ఆర్థిక

వ్యవస్థల అధినేతలు పాల్గొంటారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి 1000 మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వాణిజ్య మంత్రులు, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 దీనిపై తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని కోరుతూ మండలిలో బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి పంపిణీపై చర్చించాలని శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానాలు సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి.
1: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. చూసిన ప్రతిసారి నవ్వులు పూయించే సినిమా. కామెడీతో పాటు స్నేహం, ప్రేమ, బాంధవ్యాల గురించి హృద్యంగా తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు సినీ చరిత్రలోని ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రేక్షకుల మధ్యలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా విసుగనిపించవు, సరికదా? చూసిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి నువ్వు నాకు నచ్చావు. ఛానళ్లు మారుస్తూ ఈ సినిమా కనపడితే చాలు ఆగిపోయి అయిపోయే వరకు టీవీ ముందు కూర్చుని కదలని వారు ఇప్పటికీ ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా అది ఒక విశేషం అని చెప్పుకోవాలి. మరి సినిమా విశేషాలు చెప్పుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. సెప్టెంబర్ 6, 2001 విడుదలైన నువ్వు నాకు నచ్చావు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, మొదటి సినిమా అయినా కూడా ఆర్తి అగర్వాల్ పరిణితితో కూడిన అభినయం, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, సునీల్ల సీన్స్ విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టారు. త్రివిక్రమ్ కామెడీ పంచులకు జనాలు ఫిదా అయిపోయారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:26. ఎప్పుడైనా విజయాన్ని మించిన కిక్ ఉండదు, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో. అప్పటి వరకు ఎంత ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడేవారు ఒక్క సినిమాతో మొత్తం ఇండస్ట్రీ మీద బలమైన ముద్ర వేశారు. అలాంటి ముద్రే త్రివిక్రమ్ శ్రీనివాస్. చిటపటి చినుకుల్లా మొదలైన ఈ మాటల మాంత్రికుల ప్రయాణం టాలీవుడ్ లో చెరగని మాటల సునామీలా మారిపోయింది. ఆయన రాసిన మాటల మణిహారం నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారు, త్రివిక్రమ్ మాటల మాయకి అంతలా కనెక్ట్ అయిపోయారు.

ఇక నువ్వు నాకు నచ్చావు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం కామెడీ. దేవుడా ఓ మంచి దేవుడా అంటూ వెంకటేష్ అన్నం తినేటప్పుడు చేసిన ప్రేయర్, అమ్మ కవితతో నవ్వించిన ప్రకాష్ రాజ్, గంటకోసారి పాట పాడాలంటూ పార్కులో ఇబ్బంది పడే బ్రహ్మానందం, పగలబడి నవ్వారు ప్రేక్షకులు, బంతి సునీల్ డైలాగులు సహజంగానే నవ్వులు పోయించాయి. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి, ప్రేమించడానికి కారణాలు చెప్పలేం అంటూ త్రివిక్రమ్ రాసిన సంభాషణలు మనసుకి హత్తుకున్నాయి. ఇక చంద్రమోహన్ ప్రకాష్ రాజుల స్నేహాన్ని చూస్తే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ ప్రాణ స్నేహితులేమో అన్నంత సహజంగా నటించిన తీరు అద్భుతం అనిపించింది ప్రేక్షకులకి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సమయం 11:37. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా నటించారో, సాంకేతిక బృందం కూడా అంతకు మించి కష్టపడింది. దర్శకుడు కె విజయభాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచన, సినిమాను మరో స్థాయిలో నిలబెడితే కోటి అందించిన సంగీతం, సిరివెన్నెల భువనచంద్రల సాహిత్యం ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక నువ్వు నాకు నచ్చిన సినిమాకి ముందుగా కథానాయికగా త్రిష గజాల పేర్లు అనుకున్నారు. అయితే అప్పటికి ఒక హిందీ సినిమా చేసిన ఆర్తిని తీసుకున్నారు. కథానాయక తండ్రి పాత్రకు నాజరైతే బాగుంటుందని దర్శకుడు విజయభాస్కర్ అన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాశరాజ్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఆయన్నే తీసుకున్నారు. ఇక ముందుగా రాసుకున్న కథ ప్రకారం వాటర్ వరల్డ్ లో బ్రహ్మానందం పాత్ర లేనేలేదు. అయితే వెంకటేష్ అన్నారట, కామెడీ లేకుండా సినిమా ఏం బాగుంటుంది, ఎంత డైలాగ్ లేసినా బ్రహ్మానందం గారు ఉంటేనే బాగుంటుంది అని. సో ఆయన సూచనల మేరకు నవ్వుల వర్షం కురిపించే సీన్స్ ని యాడ్ చేశారు. ఈ సీన్స్ కి మిస్టర్ బీన్ ని స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్తున్నారు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
6: నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఇక నువ్వు నాకు నచ్చావు సినిమా ప్రివ్యూ చూసి కొంతమంది 3 గంటల అంతసేపు ఎవరు చూస్తారు, కొన్ని సీన్స్ కట్ చేయండి అని గోల పెట్టారు. 2.5 గంటలకు తగ్గించమన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం కథపైన ఉన్న నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. సినిమా బాగుంటే 3 గంటలున్నా కూడా ప్రేక్షకులు హాయిగా చూస్తారనడానికి నువ్వు నాకు నచ్చావు ఒక నిదర్శనం. ఒక సినిమా కథ ముందుగా దర్శక నిర్మాతలకు నచ్చాలి, ఆ తర్వాత హీరోకి నచ్చాలి, అలా తీసిన సినిమా ప్రేక్షకులకి నచ్చాలి. నచ్చింది, అదే నువ్వు నాకు నచ్చావు. అందుకే 25 ఏళ్లుగా మనందరి చేత నువ్వు నాకు నచ్చావు అనిపించుకుంటుంది ఈ కలర్ఫుల్ క్లాసిక్.

0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 12:15. ఇక డాక్టర్ రమణ తండపనేని, చిల్డ్రన్స్ హార్ట్ సర్జన్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమణ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నడుమ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. జగిత్యాల జిల్లా సంకనపల్లి ఆయన ఊరు. డాక్టర్ రమణ తండ్రి డాక్టర్ల గురించి గొప్పగా చెప్తూ ఉండేవారు ఇంట్లో ఎప్పుడు. అది వింటూ పెరిగిన రమణ ఎంబీబీఎస్ చదువు లక్ష్యంగా కష్టపడి చదివి సాధించారు. అయితే చిన్నతనంలో వాళ్ల ఊర్లో పిల్లల గుండె సమస్యలు వస్తే మద్రాసు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని కుటుంబాల్లో పిల్లలు ఎంతో మంది చనిపోయారు. అది చూసిన డాక్టర్ రమణ డాక్టర్ చదువు ఎంచుకుని హృద్రోగ చికిత్సలో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక లండన్లో అయితే ఇంకా నాణ్యమైన విద్య అందుతుందని సీనియర్లు చెప్పారు. దాంతో అప్పు చేసి మరీ లండన్ వెళ్లారు. ఈ క్రమంలో ఎన్నో బొడుదుడుకులు అన్నింటినీ ఎదుర్కొన్నారు. చివరికి ప్రవేశ పరీక్ష రాసి స్పెషలైజేషన్లో సీటు సంపాదించుకున్నారు. ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: చిక్కుపుక్కు పోరి చిక్కుపుక్కు పోరి చిక్కుపుక్కు.

అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ నికాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తాను.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తన్నపనేని గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదట ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన రమణ ఆ తర్వాత పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక నిపుణుడైన వైద్యుడిగా వందలాది మంది చిన్నారుల గుండె ఆగిపోకుండా తన చేతులను అడ్డుపెట్టారు. ఆ ప్రతిభకు అంకిత భావానికి గుర్తింపుగా అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయన.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తండపనేని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నపిల్లల గుండెలు కూడా పిల్లలంత సున్నితంగానే ఉంటాయి. వాటికి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదు. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఆ స్థాయి నైపుణ్యం కలిగిన నిపుణులు లేకపోవడం, చాలా తక్కువ మందే ఉండడం బాధాకరం. నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు ఏటా 10 మంది వైద్య నిపుణులు ఇండియాకు తీసుకొచ్చి చిన్నారులకి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నాను అంటారు డాక్టర్ రమణ. అంతేకాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి చిన్న గుండెల్ని కాపాడడానికి కృషి చేస్తున్నారు డాక్టర్ రమణ. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు

చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.

0: ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
0: 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు, కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ

0: ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11 అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సూపర్ హిట్ సాంగ్స్. స్టూడియో క్లాక్ లో సమయం 12:50.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. శాసనమండలి సమాపేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట వ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగ సంఘాల నాయకులను ట్రస్టీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం హెల్త్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్టంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. తద్వారా 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు వెల్లడించారు. గత 2 ఏళ్లలో సులభతర వాణిజ్య విధానాలు, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ 75% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
1: ఈరోజు ఏఐ కి సంబంధించి ఎంత వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు ప్రధానమైన కంపెనీ సంబంధించి, Fortune 500 కంపెనీ సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హావ్ ప్రొవైడెడ్, వి బాట్ ఇన్ అధ్యక్ష 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక్క సంవత్సరంలో. దానివల్ల ఈ సంవత్సరంలో కూడా దాదాపు 65 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం.
0: నిజామాబాద్ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్, క్యాబ్ జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభకు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభలో తెలియజేశారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాల్లో 1 లక్ష ఇళ్లు ఇచ్చామని, లాటరీ విధానంలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్టంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేరుస్తోందని శాసనమండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 720 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడానికి అటవీ అమరవీరులు అందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో 1984 నుంచి వివిధ కేడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ సేవలందించిన వారికి తెలంగాణ రాష్ట వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను అందిస్తారు. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
2: కోయాలు, హోండారెడ్డిస్లు, అలాగే టీవీటీస్లు సమన్వయంతో ఇక్కడ పనిచేసుకోసం ఈ ప్రోగ్రాంపురం పెట్టడం జరిగింది. గవర్నమెంట్ లో తప్పదు, అలాగే సంబంధించి డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఇప్పుడు అశ్వరాపురం, మనోగురు ఇలాంటివి సైడ్ లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కాపాడాలి, అలాగే రైట్స్ కూడా కాపాడాలి.
0: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర వీరులందరికీ ఆదర్శమని జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. అందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాల్పంచుకోవాలని ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య అన్నారు.
3: అందరూ అటవీ సంరక్షణలో భాగంగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. అటవీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎల్నినో మనము గమనిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిపడలేదు. ఇది ఆర్థికంగా మరియు ఆహార పంటల మీద ఎంతో ప్రభావం చూపెట్టి మొత్తం ప్రపంచానికే, మొత్తం మానవాళికే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందరూ అటవీ సంరక్షణలో పాల్గొంటూ అటవీ అమరవీరులను స్మరించుకుంటూ అటవీ రక్షణలో పాల్పడాలని కోరుకుంటున్నాము.
0: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూ బాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమాపేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్టంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్టంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనగామ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, భారత్ పరిశోధన్ పోర్టల్ తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. మరొక కార్యక్రమంలో హెచ్ఐవీ నియంత్రణ నివారణ కార్యక్రమంలో జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి జనగామకు సురక్షిత్ జిల్లా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో ఆహార పరిరక్షణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నల్గొండ జిల్లాలో వీబీ జీరాంజీ పథకం కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్దికి తోడ్పడేలా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. వీబీ జీరాంజీ పనులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులను చేర్చుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసన మండలిలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలతో. ఇక మరి ఈనాటి మొదటి ప్రశ్న, హిందీ సినిమా కోహినూర్ ని బేస్ చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, హిందీ సినిమా కోహినూర్ ఈ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, ఆన్సర్ తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేదు. హిందీ సినిమా కోహినూర్ ని బేస్ చేసుకుని, అంటే ఆ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా అని అడిగాను. ఆన్సర్ వచ్చి పిడుగు రాముడు. ఎన్టీ రామారావు గారు హీరోగా నటించారు, హీరోయిన్ గా రాజేశ్వరి నటించారు. ఈ సినిమా పేరు పిడుగు రాముడు అనమాట. హిందీలో దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. ఆ సినిమా కథనే బేస్ చేసుకుని విఠలాచార్య గారు తెలుగులో తీశారు ఇది ఆన్సర్. మరి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు, తర్వాత ప్రశ్నకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:33. మరిక తర్వాత ప్రశ్న, శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు వీరబాహుడు గణోధరుడు అని పరిచయం చేస్తారు, ఆ సినిమా పేరేంటి? శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీరబాహుడు గణోధరుడు వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు అని ఒక పరిచయం చేస్తాడు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

స్టూడియో క్లాక్ లో సమయం 1:38. మరి ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే నేను చదువుతాను. ఇక మరి సమాధానం అహనా పెళ్ళంట సినిమా, నేను అడిగిన ఘనోదరుడు వీరబాహుడు అని చెప్పాను కదా, ఆ డైలాగ్ అహనా పెళ్ళంట సినిమాలో ఉంది. బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, మురహరి యశోద జానకీరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లక్ష్మణ్ పోతుల రాంగ్ ఆన్సర్ అండి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. కానోజుగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కరీంనగర్ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత సులోచన, చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అనిల్ కుమార్, నందిపేట నుంచి వెంకటేష్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి, పోలిపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రం ఉమ్మెడ, పంతాడి శ్రీనివాసరావు గారు రాంగ్ ఆన్సర్ అండి, నరేష్ రోజా ముసాపేట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నుంచి సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భూదాన్ పూజపల్లి నుంచి భోగ మార్కండే అనిత, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి, హరిసిరి శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ నుంచి, ఆర్మూరు నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఆదిలాబాద్ నుంచి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కనకారావు గారు, పెడన నుంచి డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి కృష్ణ హరి హరికృష్ణనా, ఓకే కరెక్ట్ ఆన్సర్, శివకుమార్ పద్మ రితీష అన్విత బోడుపల్లి నుంచి, నెక్స్ట్ మహేష్ నైనిక నర్సయ్య మేడిశెట్టి మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య, గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేశ్వర గుణ, నెక్స్ట్ బుజ్జి హుడా కాలనీ నుంచి దోర్నాల బాలరాజు గారు, చోడవరపు సాయి మన్విత గీతానగర్ నుంచి, శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, ఆంజనేయులు బేగంపేట నుంచి, అప్పలరాజు పెడంగ నుంచి, పున్న వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శివకుమార్ భువనగిరి నుంచి, సికింద్రాబాద్ నుంచి అశోక్, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రం బెల్లంపల్లి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకాంత్ గౌతమి ధనుష్య, నెక్స్ట్ జ్యోతి లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఎవరున్నారు, మళ్లీ మళ్లీ పంపిస్తున్నారా, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వీరందరూ అహనా పెళ్ళంట సినిమా అని. నెక్స్ట్ ఎస్ఎస్ అరవింద్ చారి గారు, జగదీష్ గారు, నెక్స్ట్ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ నుంచి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. నెక్స్ట్ శ్రీకాంత్ న్యూ బోయిన్పల్లి నుంచి, పానుగంటి రవి గారు, నెక్స్ట్ కేవీ శ్రీనివాసరావు, రాకేష్ ఫరీద్ ఫ్రం నందిపేట్, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమయం 1:42. మరి ఇక తర్వాతి ప్రశ్న, ఒక పాట వినిపిస్తాను, ఒక మ్యూజిక్, ఆ మ్యూజిక్ విని ఆ పాట వేసిన మరది ఆన్సర్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి స్టూడియో క్లాక్ లో 1:47 ఇక నేను అడిగిన మ్యూజిక్ వినిపించి ఏ పాట అని అడిగాను, ఏ సినిమాలో అని అడిగాను కదా. శివకుమార్ గారు భువనగిరి నుంచి, శివకుమార్ పద్మ రితీష అన్విత బోడుపల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ పాట ఏంటి, ఏ సినిమాలోది, ఇప్పుడు వినండి. అంజలి సినిమా నుంచి ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలని పణంగా పెడుతూ ఉంటాయి. ఇటీవల నేపాల్లో వరద ఎంత బీభత్సం సృష్టించింది అందరికి తెలుసు కదా. ఇలా ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం అలుపు లేకుండా శ్రమిస్తోంది. వారిలో ఒకరైన మహిళా అధికారి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇంతకీ ఆవిడెవరు, ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 2:25. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన ఆ మహిళాధికారి పేరు ప్రియ. నేపాల్లోనే తొలి మహిళా కెప్టెన్ గా పేరుగాంచారు. తన నేతృత్వంలోనే 6 రోజుల్లోనే 100కు పైగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంలో ఆమెకు ఆమె సాటి. నేపాల్ విలయంలో కూడా తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలు అందుకుంటున్న ప్రియ అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన మహిళాధికారి పేరు ప్రియ. ఆవిడ స్వస్థలం ఖాట్మండు. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో ఒకరు. డాక్టర్ చదవాలి అనుకున్న ఆమె అభిప్రాయం ఒక టైంలో మారింది. బీఎస్సీ చదివారు. విదేశాల్లో పై చదువులకు ప్రయత్నాలు చేస్తూనే ఎయిర్ హోస్టెస్ గా కూడా పనిచేశారు ప్రియ. ఒకరోజు ఫ్రెండ్స్ తో కలిసి జాయ్ రైడ్ కి వెళ్లారు. అదే ఆమె కెరీర్ ని మార్చేసింది. ఆ జర్నీతో హెలికాప్టర్ పైలట్ అవ్వాలన్న కోరిక ఆమెకు కలిగింది. వెంటనే 4 నెలల్లోనే పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్లారు ప్రియ. 2017లో హెలికాప్టర్ కెప్టెన్ గా విధుల్లో చేరిన ఆమె నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారు. ఇంతకీ అయితే ఆమె అక్కడితో సంతృప్తి చెందలేదు. ఏం చేశారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నేపాల్లోని తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించిన ప్రియ అక్కడితో సంతృప్తి చెందకుండా కేవలం పైలట్ గానే కాకుండా ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో కూడా నైపుణ్యాలు సంపాదించాలి అనుకుని ఆ దిశగా కఠోర శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి ఆ క్రమంలోని ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమికి చేరుస్తున్నారు. వందల మందిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు ప్రియ.
1: అసలు ఏం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?

ఆశను నకిలి కనిపెట్టాలా, దగాలు చేసే మగాను బాబుల ముసుగు లుసుగు పసి కట్టాలా.

0: మాకన్నా మా పనోళ్ళులండి, కొమ్ముల్ తిరిగిన కంత్రిల్లండి. మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టే పాత ఇచ్చండి, దగాలు దారుణాలు శాతగాని కోతులాటండి. కులాసాగా కూని చేసే కసాయోళ్ళు దగుల్బాజీగాళ్ళు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్త అండి బాబు అమ్మ, జాగ్రత్త.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:51. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారి ప్రియా నేతృత్వంలో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మందిని కాపాడారు. బురద ఉన్న ప్రాంతాల్లో చేపలను పూర్తిగా నేలపై దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నాం. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేమున్నది, అందుకే కదా శిక్షణ పొందాం అంటూ గర్వంగా చెప్తారు ప్రియ. ఇలా ప్రియ చూపిస్తున్న తెగువకి ఆ దేశమే కాదు, ప్రపంచమంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాల నుండి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు మళ్లీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ముందుగా ఈ సాయంత్రం వినండి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి కుంకుమ చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్నారు కుంకుమ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట శ్రేయా కోశల్ గారు.

0: శ్రోతలు ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఆత్మబలం చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి వినండి వీరి కోసం ఈ పాట.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9444000437.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: డైమండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
0: డైమండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి.
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799050505.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు మరి మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, పిన్కోడ్ నంబర్ 503001. మరి ఇంకెందుకు ఆలస్యం, లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మరి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిక, సుహాసన్ కృష్ణ, వల్లభ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, వీరందరూ కోరుతున్నారు ఉమ్మడి కుటుంబం చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం.

0: అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం.

0: అరే ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో ఆకాశవాణి నిజామాబాద్.
3: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
4: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ కల్లివాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కాట్రాక్ట్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు.

వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా ప్రత్యేకించి ఈ నెల 12-19 తేదీలలో మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో అలరారుతున్న శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు ప్రసారం కాబోతున్నాయి.

0: ఈ కార్యక్రమం ఈ నెల 12-19 తేదీలలో శనివారం ఉదయం 8:30 రెండు భాగాలుగా ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేశారు. గమనిక విన్నారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల అనగా రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. స్కంద 2 చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య. మరి వినండి వీరి కోసం.

శ్రోతలు మీరు విన్నారు అఖండ చిత్ర నుండి పాట. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నపూస దెబ్బతినటం, పక్షపాతం రావటం, కాళ్లు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక, ఈ నెల 11

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి ఎఫ్ఎం 103.2. అలాగే ఈ కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు ఆకాశవాణి శ్రోతలు.

విద్యార్థులు తమ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఆశయాలతో కెరీర్లో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఆ ఆలోచనలతోనే తమకు నచ్చిన కోర్సుల్లోనూ చేరతారు. అయితే తాము ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మాత్రం విద్యా సంవత్సరం చివరన కాకుండా విద్యా సంవత్సరం అంతా కృషి చేయాల్సిందే. క్లాస్ రూమ్ లో చెప్పింది సరిగ్గా అర్థం కాకపోయినా లేదా మనం నేర్చుకున్న అంశాలకు అదనంగా మరింత సమాచారాన్ని గురించి తెలుసుకోవాలన్నా ఆన్లైన్లో ఫ్రీగా నేర్చుకునే వేదికలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనలో నేర్చుకోవాలనే తపన ఆసక్తి ఉంటే చాలు, మన విద్యా అభ్యాసాన్ని కాస్త మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక అలాంటి ఉచిత ప్లాట్ఫామ్ వేదికల గురించే తెలుసుకుందాం ఈనాటి యువవాణి.

ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్స్లో స్టడీ మెటీరియల్తో పాటుగా మాక్ టెస్టులు, ఆడియో వీడియో పాఠాలు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ వేదికల్లో. వీటన్నింటినీ ఫ్రీగానే పొందవచ్చు విద్యార్థులు. ఇక కొన్ని వేదికల్లో నామమాత్రంగా ఫీజును చెల్లించి పరీక్ష రాస్తే చాలు, సర్టిఫికేషన్లు కూడా ఇస్తారు. ఇక ఇలాంటి వేదికల్లో మొదటిది దీక్ష. క్లాస్ రూంలో విన్న పాఠం అర్థం కాకపోయినా లేదా ఏదైనా కారణం వల్ల స్కూల్కి వెళ్లలేకపోయినా ఆ స్టూడెంట్ ఆ రోజు చెప్పిన సబ్జెక్టును నష్టపోవాల్సిందే. ఇలాంటి వాటి వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం దీక్ష అనే యాప్ను తీసుకువచ్చింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్, వీడియోలు, వర్క్ షీట్లు, అలాగే ఇంటరాక్టివ్ లెర్నింగ్ లెసన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎన్సీఆర్టీతో పాటుగా రాష్ట్రాల సిలబస్ కు సంబంధించి దాదాపు 6,000 పుస్తకాలను అందుబాటులో ఉంచారు ఈ వేదికలో. అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం 3,000 పైగా ఆడియో పాఠాలతో పాటు 10,000 డిక్షనరీ పదాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులు క్లాస్ రూంలో వినే అంశాల కంటే అదనపు సమాచారాన్ని ఈ వేదిక ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో పాఠాలు వినొచ్చు, ఇంకా క్విజ్లు, క్వశ్చన్ బ్యాంకులతో ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో మనకు మనమే ఎప్పటికప్పుడు పరీక్షించుకునే వీలు కూడా కల్పిస్తుంది ఈ వేదిక. పాఠాలకు సంబంధించిన పూర్తి సమాచారం దృశ్య రూపంలో ఉండటంతో దీనివల్ల పిల్లలు సులువుగా నేర్చుకోగలుగుతారు, అలాగే అర్థం చేసుకోగలుగుతారు. ఈ కారణం చేత ఇవి ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఇక ఈ వేదిక కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ www.deeksha.gov.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి

0: www.deeksha.gov.in.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది.

0: ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటనలు విన్నానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉచిత ఆన్లైన్ వేదికలను గురించి. ఇక ఇందులో రెండవది స్వయం. స్వయం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, అలాగే సోషల్ సైన్సెస్, లా, మేనేజ్మెంట్ తదితర అంశాలకు సంబంధించి ఆన్లైన్ కోర్సులు ఇందులో ఉంటాయి. ఐఐటీలు, ఐఐఎంలు, పేరున్న ఇతర విద్యాసంస్థల బోధకులతో రూపొందించిన ఈ కోర్సుల్లో విద్యార్హతలు అలాగే వయస్సుతో ఎలాంటి సంబంధము లేకుండా ఎవరైనా చేరొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో ఉన్న 20,000కు పైగా కోర్సుల్లో మనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని చదువుకోవచ్చు. ఇక విద్యార్థులకైతే క్రెడిట్లు కూడా దక్కుతాయి. సర్టిఫికేట్ కావాలనుకుంటే కోర్సు చివరి సంవత్సరంలో నిర్వహించే పరీక్ష నిమిత్తం నామమాత్రంగా కొంత ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఇందులో 12 భాషల్లో 17 రంగాలకు సంబంధించిన 500కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమల అవసరాలతో పాటు జాబ్ మార్కెట్కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సరికొత్త టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులను కూడా ఈ వేదికగా అందిస్తున్నారు. ఇక సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు www.swayam.gov.in, అలాగే www.swayamplus.education.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా ఎన్నో కోర్సుల్ని చదువుకునే వీలు ఉంది. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి వినండి, www.swayam.gov.in. ఇక దీంతో పాటుగా www.swayamplus.education.gov.in అనే వెబ్సైట్ ను విద్యార్థులు సంప్రదించవచ్చు.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇది మరొక ఆన్లైన్ వేదిక. 1వ తరగతి నుంచి పరిశోధనల వరకు, చరిత్ర నుంచి టెక్నాలజీ దాకా అన్ని సబ్జెక్టులతో పాటు విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను డిజిటల్ రూపంలో ఒక్కో చోటికి చేర్చింది ఐఐటి ఖరగ్పూర్. 1 కోటికి పైగా ఉన్న పుస్తకాల్లో నుంచి మనకు కావలసిన దాన్ని ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది ఈ వేదికలో, లేదా ఆడియో రూపంలో కూడా వినే వెసులుబాటు ఉంది. ఇక్కడ విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టింది. ఇక ప్రముఖుల ఆర్టికల్స్ తో పాటుగా ఉపన్యాసాలు, విద్యార్థుల థీసిస్లు, అలాగే నివేదికలు, తీర్పులు, వివిధ బోర్డుల పరీక్షా పత్రాలు, అలాగే జవాబు పత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన వేలాది మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీ వేదికలో అందుబాటులో ఉంటాయి. ఇక సంప్రదించవలసిన వెబ్సైట్ www.ndl.iitkgp.ac.in. వెబ్సైట్ వివరాలను మరొకసారి తెలుసుకోండి, www.ndl.iitkgp.ac.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యువవాణి కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ వివరాలను గురించి. ఇక ఇందులో పీఎం ఈ విద్య అనేది మరొక వేదిక. చదువుకు సంబంధించిన డిజిటల్ అలాగే ఆన్లైన్ ఆన్ ఎయిర్ మాధ్యమాలన్నింటినీ ఒకే చోటికి చేర్చి తీసుకువచ్చింది పీఎం ఈ విద్య. మన దేశంలో ఎక్కడున్నా ఏ విధానంలోనైనా చదువుకునేలా మల్టీ మోడ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లా దీనిని తీర్చిదిద్దారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠాలు వినగలిగేలా టీవీ ఛానల్స్తో పాటు రేడియో అలాగే కమ్యూనిటీ రేడియో, సిబిఎస్ఈ పాడ్కాస్ట్ సమాచారాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. అంతేకాదు దృష్టి వినికిడి లోపాలున్న వారి కోసం ప్రత్యేక ఈ కంటెంట్ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ వేదిక వెబ్సైట్ అడ్రస్ www.pmevidya.education.gov.in. ఇక వెబ్సైట్ చిరునామా మరొకసారి తెలుసుకోండి, www.pmevidya.education.gov.in.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక ఆన్లైన్ వేదిక ఈపీజీ పాఠశాల. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ లెర్నింగ్ ప్లాట్ఫామే ఇది. పీజీ చదువుతున్న విద్యార్థులతో పాటుగా టీచర్లు అలాగే పరిశోధనలు చేసేవారికి కూడా ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, నాచురల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కు సంబంధించిన దాదాపు 70కి పైగా పీజీ సబ్జెక్టుల సమాచారం ఇందులో ఉంటుంది. అన్ని కలిపి 22,000 లెర్నింగ్ మోడల్స్ ను, వాటికి వీడియో కంటెంట్ ను కూడా జోడించి ఇందులో అందుబాటులో ఉంచారు. ఇక ఈ వెబ్సైట్ చిరునామా www.epgp.inflipnet.ac.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి వినండి, www.epgp.inflipnet.ac.in.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

ఇది విద్యార్థులకు ఉపయోగపడే మరొక ఆన్లైన్ ప్లాట్ఫామ్. దేశవ్యాప్తంగా వివిధ సిలబస్లకు చెందిన పుస్తకాలన్నీ ఎన్సీఆర్టీ వెబ్సైట్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి. అవసరమైతే వాటి రిఫరెన్స్ పుస్తకాలను కూడా ఇక్కడ పరిశీలించవచ్చు. సిబిఎస్ఈతో పాటుగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వెబ్సైట్. ప్రిపరేషన్కు అవసరమైన పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక దీనికి అనుబంధంగా రాష్ట్రీయ ఈ పుస్తకాలయ పేరిట మరొక వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఇందులో పాఠ్యాంశాలు కాకుండా గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన పుస్తకాలు, అలాగే ఈ పుస్తకాలు కూడా వివిధ భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మనకు అవసరమైన పుస్తకం కనుక లేకపోతే కావాలని అడిగే సౌలభ్యం కూడా ఉంది ఈ వెబ్సైట్లో. ఇక ఈ వెబ్సైట్ వివరాలు www.ncert.nic.in లేదా www.ndl.education.gov.in అనే వెబ్సైట్ ను కూడా పరిశీలించవచ్చు విద్యార్థులు. వెబ్సైట్ వివరాలు మరొకసారి తెలుసుకోండి, www.ncert.nic.in. ఇక వీటితో పాటుగా www.ndl.education.gov.in అనే వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.

0: మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

మన దేశంలోని ఐఐటీలు అలాగే ఐఐఎస్సీల సహకారంతో టెక్నాలజీ, ఆపరేషన్స్, మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను ఎన్పీటీఎల్ ద్వారా అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోర్టల్ విద్యార్థులు అలాగే ఉద్యోగులు తమ స్కిల్స్ ను పెంపొందించుకునేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో 3200కు పైగా వివిధ కోర్సులకు సంబంధించిన వీడియో లెక్చర్లతో పాటుగా స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. అలాగే కొంత ఫీజు చెల్లించి ఈ సర్టిఫికేషన్ ను పొందవచ్చు. ఇక ఈ సర్టిఫికేషన్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా దక్కుతోంది. ఇప్పుడు విద్యార్థులకైతే క్రెడిట్స్ కూడా పొందే అవకాశమూ ఉంది. ఇక మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ www.nptel.ac.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి వినండి, www.nptel.ac.

వివిధ పోటీ పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, జేఈఈ మెయిన్స్ అలాగే నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారి కోసం ఎన్టీఏ అభ్యాస్ పేరుతో ప్రత్యేకంగా ఒక యాప్ను తీర్చిదిద్దింది. ఇందులో నచ్చిన సమయంలో రాసేలా 3 గంటల నిడివితో ఎన్నో మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. సబ్జెక్టుల వారి స్కోరుతో పాటు మొత్తం మార్కులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు విద్యార్థులు. అంతేకాదు, ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటుగా వివరణను కూడా అక్కడే చూడొచ్చు. మరోసారి ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడొచ్చు. ఇక ఈ అవకాశాలన్నింటినీ కల్పిస్తోంది ఎన్టీఏ అభ్యాస్. సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు www.nta.ac.in/abhyas. వెబ్సైట్ వివరాలు మరొకసారి నమోదు చేసుకోండి: www.nta.ac.in/abhyas.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలకు ఒక గమనిక. డేటా అనలిటిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనే వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది, సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో 45 రోజుల డేటా అనలిటిక్స్ శిక్షణ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్సెల్ అండ్ డాటా ఫౌండేషన్ అలాగే ఎస్క్యూఎల్ ఫర్ డాటా అనలిటిక్స్, పైథాన్, విజువలైజేషన్ అండ్ పవర్ బిఐ, క్యాప్స్టోన్ అండ్ ఎంప్లాయబిలిటీ, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అలాగే బిహేవియర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ వంటి వివిధ అంశాలపైన శిక్షణ అందించబడుతుంది. ఇక ఈ కోర్సు కాల వ్యవధి 45 రోజుల పాటు ఉంటుంది. శిక్షణ ప్రారంభ తేదీ సెప్టెంబర్ 15, 2026. వేదిక టాస్క్ రీజనల్ సెంటర్, ఐటీ టవర్, నిజామాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7013675052. వేదిక మరొకసారి టాస్క్ రీజనల్ సెంటర్, ఐటీ టవర్, నిజామాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వివరాలు మరొకసారి 7013675052.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12

0: 13వ తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. తాజా విద్యా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు మన ఆకాశవాణి శ్రోతలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ.

0: ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి బాధవీలత. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పెల్లడించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలు వెల్లడించారు. రాష్టంలో విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
1: వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలని ఇలా గురుకులాల ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇలా మేము అట్లనే వాళ్ళ అదే జీవితం కొనసాగించి మనం అంటలేము. ఇంకే మార్పు రావాలంటే ప్రభుత్వాలు లెక్కలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర లెక్కుండాలి, వాళ్ళకు సరైన నిధులు కేటాయించాలనే ఆలోచనతో రాజకీయంగా మరి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని వర్గాల్లో ప్రపోర్షనల్ షేర్ కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష రిజర్వేషన్లు.
0: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. వ్యవసాయ మోటార్లు, పంపు సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. శాసనసభలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. కాకా కాలేల్కర్ మండల కమిషన్ల నుంచి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆయన మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2026 అక్టోబర్ 7 నాటికి మొత్తం 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తారు.

అని నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయ గాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద భూదోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు ఎదిగిందని అన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ ప్రసారాలను చూసి పిల్లలు చెడు భాష నేర్చుకుంటారనే భయంతో తల్లిదండ్రులు టీవీలు కట్టేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి వచ్చే 5 ఏళ్లకు సరిపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పగడబందీగా సిద్దం చేయాలని నల్గొండ జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవీ రమేష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్ ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనాన్ని శాంతియుత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి నరసింహులు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించే ధృవీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందను స్పూర్తిగా తీసుకుని యువత దేశ రక్షణ, అభివృద్దిలో భాగస్వాములు కావాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 133 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మై కంట్రీ మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేపట్టినట్టు జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని 135 పాఠశాలలకు చెందిన 22,130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 727 మందికి అద్దాలు అవసరమని గుర్తించి పంపిణీ పూర్తి చేశామన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: సమాచార దర్శిని కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్ వారు గారు తెలియజేస్తున్న దేమనగా, ఈ నెల 12న జాతీయ లోక అదాలత్ను సద్వినియోగం పరుచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ పి సాయి చైతన్య గారు తెలియజేస్తున్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలనాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. కోర్టులో గల కేసులను త్వరగా పరిష్కారం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పోలీస్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు.

మరొక సమాచారం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో 45 రోజుల డేటా అనాలిటిక్స్ శిక్షణ కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎక్సెల్ డేటా ఫౌండేషన్స్, ఎస్క్యూఎల్ ఫర్ డేటా అనాలిటిక్స్, ప్యాథన్, ఇంకా అప్టిట్యూడ్ రీజనింగ్, ఏఆర్, బిహేవరల్ సాఫ్ట్ స్కిల్స్, బిఎస్ఎం వంటి అంశాలపై శిక్షణ అందించబడుతుంది. శిక్షణ ప్రారంభం తేదీ 15/9/2026. వేదిక టాస్క్ రీజనల్ సెంటర్, ఐటీ టవర్, నిజామాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబరు 7013675052. ఈ నంబర్కు సంప్రదించగలరు. డేటా అనాలిటిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ అధికారులు కోరనున్నారు. మరిన్ని వివరాలకు ఈ నెంబర్ను సంప్రదించగలరు. నెంబర్ 701-367-5052. ఈ నెంబర్ని సంప్రదించగలరు. సమాచారం విన్నారు.

శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఉదిత్ నారాయణ గారు ఆలపించిన ఈ పాట ఆయుధం చిత్రం.

శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి. ఉషా నవీన్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తరువాత పాట వినండి. ఆకాశంలో ఒక తార చిత్రం కోసం రమ్య బెహరా గారు ఆలపించిన పాట వినండి.

శ్రోతలు, మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా

0: మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొల్లను ఆలస్యంగా తీసివేయడం, పంట మొల్లను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందడమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ, బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు, ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-37-35-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-37-35-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్లయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాం.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం మేజర్ చంద్రకాంత్.

ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

7:15 సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. 7:30 సినీ గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో తెలుగు పాటలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2020లో భాగంగా సెమీఫైనల్ 2 శ్రీలంక మరియు పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో హితోక్తులు వినిపిస్తారు కె రవీందర్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రూడెంట్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 ప్రూడెంట్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయ విశేషాలు మొదటి భాగం వింటారు. వ్యాఖ్యానం ఎర్రన్రాజు గారు మరియు ఎం శశిరేఖ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రన్రాజు గారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన పాటలు వింటారు గంటపాటు. ఇక 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత జూనియర్ పురుషుల

జట్టు 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్బంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరం ను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్,
మైక్

0: మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్ తో కలిసి న్యూఢిల్లీలో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో భారత్ ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం లలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:15 దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనురాగ్ కులకర్ణి సమీరా భరద్వాజ్ గారు పాడిన ఈ పాట అనగనగా ఒకరోజు చిత్రం నుండి.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి.
1: సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినండి మోహిత్ చౌహాన్ గారు పాడిన ఈ పాట పెద్ద చిత్రం నుండి.

0: సినీ రంజని కార్యక్రమంలో తరువాత పాట వినండి. అనురాగ్ కులకర్ణి జయశ్రీపాలెం గారు పాడిన ఈ పాట రాజు విడ్స్ రాంబాయ్ చిత్రం నుండి.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలా తుడిపేయాలా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి, శ్రీనివాడ మంగాపురం చిత్రం నుండి

శ్రోతలు, మీరింతవరకు సినీ రంజని సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రచన ఆరవల్లి జగన్నాథ స్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28 అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది.

సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే 0 బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, 0 బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం 0 బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు
నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు.

ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడి చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను, చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగటంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు.
పిఎం జన్ధన్ పథకం విజయ

0: విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఇప్పుడు వింటారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్నారు రాకాస చిత్రం నుండి పాట వినిపించమని.

0: లేక అల్లాడిపోయారమ్మా.
1: శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రేయ ఘోషల్, ఉదయ్ మజ్ముద్దార్ పాడిన ఈ పాట గురుకాంత్ చిత్రం నుండి. వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మానవిత. మరి వినండి వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినండి. గుణ చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్ నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాఘవచారి, సూర్యకళ.

0: డాక్టర్ భాగ్యవీర్చారి, టి శంకర్, వీరందరూ కూర్చున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట గుణ చిత్రం నుండి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే ఉత్తరం లేచర్చ లేక కాదు ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరూ కోరుతున్నారు చిరునవ్వుతో చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినండి. జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, గుజటి, ఆనంద్, సరోజిని, శ్రీవిక, బండి, కిషోర్, హరిప్రియ వీరందరూ కోరుతున్నారు. నేను శైలజ చిత్రం నుండి పాట వినిపించమని. మరి విందాం వీరి కోసం.

అభిరుచి కార్యక్రమంలో వినండి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్లూరు గ్రామం నుంచి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్నారు

ఇప్పుడు వినండి, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, మాచార్ల శ్రీనివాస్ చారి, సన్నిచారి వీరందరూ కోరుతున్నారు నేను లోకల్ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 503001. మరి ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కుచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, హృదయ వీరందరూ కోరుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట నారి నారి నడమ మురారి.

శ్రోతలు, మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 మధుర గీతాలతో మళ్లీ కలుద్దాం.

ఇప్పుడు వినండి, దండోరా చిత్రం నుండి ఈ పాట. వందే మాతారం శ్రీనివాస్, మంజుళా శ్రీనివాస్ గారు పాడిన పాట వినండి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట కార్తీక దీపం చిత్రం నుండి.

శ్రోతలు, మీరు విన్న పాట బావా బావమర్ది చిత్రం నుండి. ఇప్పుడు వినండి కల్పన చిత్రం కోసం ఆనంద్ సుశీల గారు పాడిన ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఘంటసాల పాడిన ఈ పాట కలవారి కోడలు చిత్రం నుండి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట కన్నె వయసు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10. ఇప్పుడు వింటారు సినీ రంజని తెలుగు సినిమా పాటలు.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట ఆత్మబంధం చిత్రం నుండి. ఇప్పుడు వినండి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన ఈ పాట

శ్రోతలు, మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన పాట, చిత్రం ముద్దమందారం. ఇప్పుడు వినండి అనుబంధం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుండి. ఇప్పుడు వినండి నాటకాల రాయుడు చిత్రం నుండి ఈ పాట. పి. సుశీల గారు ఆలపించారు.

శ్రోతలు, మీరింతవరకు బాహుబలి 2 చిత్రం నుండి పాట విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11:53 దాటి 51 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 100.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.